శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 6వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 27వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ సమర్పణ, శ్రీ నాగలింగం హరిహర పంత్.
1: అద్వైత జ్ఞానంలో జీవన విధానం. ద్వైత భావన లేకుండటయే అద్వైతము. అద్వైత భావనకు కొన్ని పరిమితులున్నట్లు శాస్త్ర ప్రమాణముల ద్వారా అవగతమవుతూ ఉన్నది. భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం నకర్హిచిత్, అద్వైతం త్రిషు లోకేషు, నాద్వైతం గురునాసః. జ్ఞానోదయమైన పిమ్మట జ్ఞాని సదా అద్వైత భావనలోనే ఉండాలని చెప్పినప్పటికీ వ్యావహారిక జీవితంలో అద్వైత భావన పొసగదు. వ్యవహారం ప్రకృతి క్షేత్రం. ప్రకృతిలోని గుణవైషమ్యాలను అనుసరించి వ్యవహారములో భేదముండటం సహజం. ఈ విషయంలో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. ఆవు, పులి, ఈ రెండింటి యందు అద్వైత దృష్టిలో భేదమేమీ లేదు. రెండు బ్రహ్మస్వరూపమే. కానీ వ్యవహార దృష్టితో చూస్తే పూర్తి వ్యతిరేకం. ఆవు పెంపుడు జంతువు, పశుశాలలో కట్టి పోషిస్తూ ఉంటాం. పులిని ఆ విధంగా పోషించరు. అలాగే చక్కెర, పాషాణం అద్వైత దృష్టిలో రెండూ సమానమే. కానీ వ్యావహారికముగా తేడా ఉంది. చక్కెర మధురమైనది, తిని తృప్తి చెందుతారు. పాషాణం చేదు, ఎవరు తిన్నా మృతి చెందుతారు. తల్లి, సోదరి, భార్య అద్వైత దృష్టిలో బ్రహ్మస్వరూపులే. భౌతికంగా స్త్రీమూర్తులే. ఒకే ఆత్మ వారి యందు వ్యాపించి ఉంటుంది. అయినప్పటికీ వ్యవహారంలో పరస్పర సంబంధం రీత్యా భేదముండియే తీరవలెను. కాబట్టి అద్వైతం జ్ఞానికి భావనలో ఉండవలనే గాని వ్యవహారంలో ద్వైతం లేకుండా జరుగనే జరగదు. మూడు లోకములయందు అద్వైత భావన చేయవచ్చు. కానీ గురువు ఎడల మాత్రం అద్వైత భావన చేయరాదు. గురు శిష్యులు ఉభయులు జీవన్ముక్తులే అయినప్పటికీ గురువును బ్రహ్మస్వరూపముగానే భావించి వారికి సేవ చేయుట శిష్యుని కర్తవ్యం. గురువును సమాన భావనతో చూడరాదు. జ్ఞానోత్తర కాలంలో గురువు పట్ల జ్ఞాని ప్రవర్తన ఎట్లుండవలనో ఋషులు ఇలా చెప్పారు. గురుశాస్త్రముల యందు ఈశ్వర బుద్ధి లేనిచో జ్ఞానోదయమే కలుగదు. గురువు, శాస్త్రము, దైవము ఈ మూడింటి యందు జ్ఞానము కలిగిన తరువాత కూడా శిష్యునికి పూజ్యభావన ఉండవలను. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. పూజ్యభావన లేనిచో కృతజ్ఞతా దోషం వస్తుంది. కాబట్టి గురువు, శాస్త్రము, దైవముల యందు శరీరం ఉన్నంత వరకు జ్ఞానికి సంపూర్ణ భక్తిభావము ఉండవలెను. ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన. భగవంతుని అనుగ్రహం చేతనే మానవుని యందు అద్వైత వాసన ప్రకటితమగును. జ్ఞానాభిమానంతో గురువును, శాస్త్రమును అవమానించినచో చేసిన సాధన అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సర్వభూత ప్రపంచం ఏ పరమేశ్వరునిచే సృష్టించబడినదో, సమస్తము ఎవనిచే వ్యాప్తమై ఉన్నదో ఆ పరమాత్మను పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. గజేంద్రుడు ఈ భావముతోనే పరమేశ్వరుని శరణ పొంది తరించాడు. స్వరూపముచే ఏకరూపమైనప్పటికీ శరీర ఉపాధి ఉన్నంత వరకు దైవముతో సమానము కాదు. భావన చేత సమానమని తలంచవచ్చును. అయితే దైవముతో ఐక్యత ఎప్పుడు కలుగును? అహం బ్రహ్మాస్మి ఆ మాట యొక్క అనుభవము ఎప్పుడు కలుగును? దీనికి చేయవలసినది ఏమీ లేదు. దేహం ఉన్నంత వరకు కేవలం ద్రష్టభావముతో స్థిరముగా ఉండటమే. శరీరమునందు ఆత్మభావన ఉన్నంత వరకు మృత్యుభయం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగిన పిమ్మట మృత్యుభయం తొలగిపోతుంది. అంతేకాదు, మరణాసన్నత జ్ఞానికి పరమానందం కలిగిస్తుంది. మృత్యువు దేహమునకు స్వభావమని, తాను బ్రహ్మస్వరూపుడనని తెలియటే జ్ఞాని యొక్క సంతోషమునకు కారణం.
0: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్. ఆకాశవాణి. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: This is Akashvani. The news read by Tanvi Khurana. The center.

చిలకడ దుంప సాగు గురించి తెలుసుకుందాం. చిలకడ దుంపను గెనుసుగడ్డ, మొరంగడ్డ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ పంటను ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ చిలకడ దుంప తక్కువ కాల పరిమితితో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను పచ్చిగా వండుకుని కూరగా తింటారు. ఆకులను పశువుల మేతగా, దుంపలను ఆల్కహాల్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల దుంపజాతి, వేరుజాతి కూరగాయల కన్నా ఈ దుంప అధిక క్యాలరీలను ఉత్పత్తి చేస్తుంది. నారింజ కండగల రకాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే బీటా కెరోటిన్ కంటిచూపు స్పష్టంగా ఉండేందుకు దోహదపడుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహంతో బాధపడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఉష్ణ మండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక పగటి ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 15 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్తో ఈ చిలకడ దుంప యొక్క పంట అధిక దిగుబడికి దోహదం చేస్తాయి. ఇక నేలల విషయానికొస్తే, మురుగునీటి పారుదల సౌకర్యం గల ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. దీని ఉదజన సూచిక 5.6 నుండి 6.6 ఉంటే సరిపోతుంది. నాటే సమయం రబీ కాలంలో నాటుకోవాలి. ఇది రబీ పంటగా అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు, అలాగే ఖరీఫ్ పంటగా జూన్ నుండి జులై వరకు విత్తుకోవచ్చు. అలాగే వేసవి పంటగా అయితే ఫిబ్రవరి నుండి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ఇక వీటిలో రకాల విషయానికొస్తే, చిలకడ దుంపలో ప్రధానంగా తెలుపు కండ, నారింజ రంగు కండ కలిగిన రకాలు ఉన్నాయి. తెలుపు రంగు కండగల రకాల గురించి చూస్తే, పూసా సఫేద్, RNSP1, కిషన్, కొంకన్ అశ్విని ఇలా రకాలు ఉంటాయి. అలాగే మేగడ తెలుపు రంగు కండగల రకాలు చూస్తే కనుక, శ్రీనందిని, కళింగ, శ్రీభద్ర, సామ్రాట్, గౌతమ్, శంకర్, సౌరీన్, శ్రీవర్ధిని, శ్రీ అరుణ్, శ్రీవరుణ్ ఇలాంటి రకాలు దీనిలో మనకి లభ్యతలో ఉన్నాయి. ఇలాంటి రకాలు ఈ మేగడ తెలుపు రంగు కండగల రకాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత నారింజ రంగు కండగల రకాలు ఏవంటే, కిరణ్, శ్రీకనక, కోవన్, కమల సుందరి, భూకాంతి, గౌరీ, భూజ, భూసోన, వర్ష, శ్రీరత్న ఇవి. తర్వాత ఊదారంగు కండగల రకాలు భూకృష్ణ అనే రకంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా సాగు చేసుకోవాలంటే, తీగలు నాటి పెంచుకోవాలి. తీగల కోసం 3 నెలలు ముందుగా నారుమళ్లను పెంచుకోవాలి. 1 ఎకరాలో నాటడానికి 40 చదరపు కిలోమీటర్లు పెంచిన నారు సరిపోతుంది. 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదెలను తయారు చేసి దుంపలను బోదల్లో నాటాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా వేయటం వల్ల పెరుగుదల బాగుంటుంది. 20 నుండి 30 సెంటీమీటర్ల పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి ద్వితీయ నారుమడిలో నాటుకోవాలి. ప్రాథమిక నారుమడిని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, 1 ఎకరాలో నాటడానికి 40 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. అంటే 40 కిలోల మధ్యస్థ దుంపలు అన్నమాట. 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదెలను తయారు చేసి దుంపలను బోదెల్లో నాటాలి. నాటిన 15 రోజుల తర్వాత 1.5 కిలోల యూరియా వేయటం వల్ల పెరుగుదల బాగుంటుంది. 20 నుండి 30 సెంటీమీటర్ల పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి ద్వితీయ నారుమడిలో నాటుకోవాలి. ఇక ద్వితీయ నారుమడి గురించి తెలుసుకున్నట్లయితే, 1 ఎకరాలో నాటడానికి 200 చదరపు మీటర్లు ద్వితీయ నారుమడి అవసరమవుతుంది. ప్రాథమిక నారుమడిలో నుంచి తీసిన నారును ద్వితీయ నారుమడిలో 20-20 సెంటీమీటర్ల దూరంలో బోదెల్లో నాటాలి. తర్వాత 5 కిలోల యూరియాను 2 దఫాలుగా నాటిన 15 నుండి 30 రోజుల తర్వాత వేయాలి. తీగలు బాగా నాటుకోవటానికి 10 రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిని ఇవ్వాలి. తర్వాత 1 వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. 45 రోజులకు నారు తయారవుతుంది. ఇక నాటడం విషయానికొస్తే, 3 నెలల వయస్సు కలిగి పక్వత చెంది చీడపీడలు లేని తీగల నుంచి 5 నుండి 6 ఆకులు లేదా 3-4 కణుపులు గల 30 నుండి 40 సెంటీమీటర్ల పొడవు గల తీగలను తయారు చేసుకుని విత్తనంగా వాడాలి. నాటే ముందు తీగలను పెనిట్రోధయాన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 గ్రాము కార్బన్ డిజన్ లీటర్ నీటికి చొప్పున కలిపిన మందు ద్రావణంలో ముంచి నాటడం వల్ల ముక్కు పురుగు తీవ్రతను, ఇతర చీడపీడలను తగ్గించుకోవచ్చు. నేలను 3 నుండి 4 సార్లు 30 నుండి 40 సెంటీమీటర్ల లోతులో మెత్తగా దుక్కి చేయాలి. ఆఖరి దిక్కులో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. 1 ఎకరాలు నాటడానికి 33,333 తీగలు సరిపోతాయి. 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదలను తయారు చేసుకుని
తీగకు తీగకు మధ్య 20 సెంటీమీటర్లు ఎడం ఉండేలా బోదల్లో నాటుకోవాలి. ఇక నీటి తడలు ఎరువుల విషయానికి వస్తే కాలువల ద్వారా నీటిని ఇవ్వాలి. 10 రోజులకు మించి వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీటిని పెట్టుకోవాలి. రబీ కాలంలో నాటిన మొదటి 4 రోజులు 4 నుంచి 6 రోజుల వ్యవధితో నీటిని ఇవ్వాలి. దుంప పెరుగుదల దశలో 1 వారం రోజుల వ్యవధితో నీరు ఇవ్వాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత బాగా తగ్గిపోతుంది. మొదటి 4 రోజుల్లో కలుపు తీయాలి. తీగలు బాగా పాకిన తర్వాత కలుపు తగ్గుతూ ఉంటుంది. దుంపల పెరుగుదల దశలో మట్టిని ఎగతోయాలి. దీనివల్ల దుంపల నాణ్యత పెరుగుతుంది. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును, దానితో పాటు 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 2 దఫాలుగా, అంటే నాటిన 30 నుండి 60 రోజులకు వేయాలి. 16 కిలోల పొటాష్ ఎరువులను 2 దఫాగా నాటిన 60 రోజులకు వేసుకోవాలి. ఇక కోత విషయానికి వస్తే తయారైన దుంపలను వెంటనే తీయాలి. తీతకు సిద్ధమైన పంటలో దుంపలను పోసి గమనించాలి. బాగా పెరగని దుంపలను కోసినప్పుడు దుంపల మధ్య పచ్చగా ఉండి దుంపలను ఆలస్యంగా తీస్తే ముక్క పురుగు తీవ్రత బాగా పెరిగిపోతుంది. తీగలను కోసి గడ్డపారలతో తవ్వి దుంపలను తీయాలి. తేలిక నేలల్లో నాగలతో దున్ని దుంపలను తీసుకోవచ్చు. వెంటనే దుంపలను శుభ్రం చేసుకోవాలి. తీసిన దుంపలను నీటిలో 3 నుండి 5 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. దుంపలను కోసిన వెంటనే మార్కెట్కు పంపవచ్చు. మార్కెట్లో అవకాశాన్ని బట్టి నిల్వ చేసుకోవచ్చు. దీని సస్యరక్షణ విషయానికి వస్తే ముక్కు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు కాండం మొదలు భాగాన్ని దుంపలను ఆశిస్తుంది. ఈ దుంపల నుంచి ఒక రకమైన వాసన వెలువడి తినడానికి పనికిరావు. దీని నివారణకు నాటే ముందు తీగలను 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ క్లోరిఫైర్ ఫాల్స్, దాంతో పాటు 2 గ్రాముల కార్బన్ డిజమ్ ద్రావణంలో ముంచి నాటాలి. నాటిన 60 రోజుల తర్వాత బోదలకు మట్టిని ఎగతోయాలి. 100 చదరపు మీటర్కు 1 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి మగ పురుగులను నాశనం చేయాలి. కోసిన 15 రోజుల వరకు కూడా లింగాకర్షక బుట్టలను ఉంచాలి. కోసిన తర్వాత మిగిలిన కొమ్మలు తీగలను కాల్చి నాశనం చేయాలి. పంటను సరైన సమయంలో నాటి 120 రోజుల్లో కోత కోయాలి. పంట మార్పిడిని కూడా అవలంబించుకోవాలి. ఇటువంటి సస్యరక్షణ చర్యలను కనుక పాటిస్తే రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

0: ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతీ నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
2: ఈ ఓల్డ్ ఛానల్తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణా నదికి తీసుకు
1: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు ఓటీటీ ఇంటర్నెట్ డ్రోన్ హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
3: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
4: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుగుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈరోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: పూర్వ ఐపీఎస్ అధికారి బాల ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. కేంద్రేణ అనుప్రవేశేణ అన్యైః కారణైః చ జనసాంఖ్యకీయ పరివర్తనస్య సమాహ్వానాన్ నివారణాయ ఉచ్చస్తరీయ సమిత్యాః నిర్మాణం విహితం. సామాజికాంతర్జాలీయే పటలే కేంద్రీయ గృహమంత్రీ అమిత షాహ హ్యః అవదత్ యత్ సర్వోచ్చ న్యాయాలయస్య పూర్వ న్యాయాధీశ ప్రకాశ ప్రభాకర నావలేకర సమిత్యాః అధ్యక్ష భవిష్యతి. జనగణనా ఆయుక్తేన సహ పూర్వ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, పూర్వ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, అర్థశాస్త్రి డాక్టర్ సమికా రవి ఇత్యేషా చ సమిత్యాః సదస్యరూపేణ నియుక్తః అస్తి. గృహమంత్రాలయస్య సంయుక్త సచివః ఏకః వైదేశీయః సమిత్యాం సదస్య సచివరూపేణ కార్యం కరిష్యతి. గృహమంత్రిణా అమితశాహేన ఉక్తం యత్ డ్రోన్ యంత్రైః మాదకద్రవ్యాణాం శస్త్రాణాం చ తస్కరణం నివారయితుం అగ్రమేషు షణ్మాసేషు ఏవ సర్వకారః డ్రోన్ అవరోధ ప్రణాళ్యాః నియోజనం ప్రచాలయిష్యతి. రాజస్థానస్య బీకానేర జనపదస్య సాంచు సీమా పోస్ట్ ఇత్యత్ర బీఎస్ఎఫ్ సైనికాన్ సంబోధయన్ సహ అవదత్ యత్ యద్యపి సీమపారాత్ ఉద్భూతాః విభీషికాః మహత్వపూర్ణాని ఏవ సంతి, తథాపి దేశస్య అంతః ఏతాదృశానాం విభీషికానాం సహాయం కుర్వతాం ఆంతరికతత్వానాం విషయేపి సమానం ధ్యానం దాతవ్యం.
6: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी. परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए. और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी.
5: ఆస్ట్రేలియా దేశస్య విదేశ మంత్రిణా పెనీ వోంగః ఇత్యేషా హ్యః నవదిల్ల్యాం ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ మిలితవతి. శ్రీమోదీ రక్షా వ్యాపార ప్రౌద్యోగికీత్యాదిషు క్షేత్రేషు వర్ధమానస్య భారత ఆస్ట్రేలియా వ్యాపక సామరిక సహభాగిత్వస్య విషయేపి ఆపూర్తి శృంఖలాయాః స్థితిస్థాపకతాయాః విషయే చ చర్చితవాన్. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత ఆస్ట్రేలియా దేశౌ స్వతంత్రం ముక్తం సురక్షితం సమృద్ధం చ హింద ప్రశాంత క్షేత్రస్య కృతే నిరంతరం కార్యం కరిష్యతః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సుశ్రీ వోంగ్ ఇత్యనయా సహ 17వ విదేశమంత్రిణాం ఫ్రేమ్వర్క్ సంవాదేత్యస్య సహ అధ్యక్షతాం కృతవాన్. సామాజికాంతర్జాలీయే పటలె డాక్టర్ జయశంకరః అవదత్ యత్ తే హింద ప్రశాంత ప్రదేశే పశ్చిమ ఏషియాయాః స్థితిం అన్యేషు క్షేత్రీయ వైశ్విక బహుపక్షీయ విషయేషు చ మతానాం ఆదాన ప్రదానం కృతవంతః. భాజపేతి దళాధ్యక్షః నితిన్ నవీనః హ్యః నవదిల్ల్యాః దళస్య ముఖ్యాలయే నో విజేపి ఇతి ఉపక్రమస్య అంతర్గతం 12 దేశానాం అభియాన ప్రముఖైః సహ వార్తాలాపం అకరోత్. శ్రీనవీనః బ్రాజిల్, జర్మనీ, ఇండోనేషియా, మలేషియా, మారిసస్, న్యూజిలాండ్, సెషెల్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం ఇత్యాదీనాం దేశానాం ప్రతినిధీనాం స్వాగతం అకరోత్. తథా చ భాజపేతి దళస్య యాత్రాయాః విచారధారాయాః సంఘటనాత్మక శక్తేః లోకసేవాయాః ప్రతిబద్ధతాయాః చ విషయే అవధానం ప్రదత్తవాన్. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః దృఢవిశ్వాసం ప్రకటితవాన్ యత్ భారత కనాడా ఆర్థిక సహభాగిత్వస్య అగ్రిమః అధ్యాయః విశ్వాసేన ప్రేరితః భవిష్యతి. येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धिः भविष्यति। गतरात्रौ कनाडा देशस्य टोरेंटो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मंत्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधितवान् इति वार्ताः।
7: వన్ నాట్ 2.2 మెగా హెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 23వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఇంకా త్యాగానికి ప్రతీక బక్రీద్, ఈ అంశం గురించి శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం, మహిళలపై హింసను నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం, ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 డాక్టర్

0: బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కేవీ నారాయణ స్వామి గారి గానం ప్రసారమవుతుంది. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమం రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం ఉంటుంది. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇంకా పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఫిలిం గీతాలు. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర, ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం, ఇంకా సూక్ష్మక్రిముల ఆవాస వస్తువులు విశేషాలు, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 ఫిలిం గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం నుండి 9-10 శ్లోకాలు ప్రసారమవుతాయి. ఉపాధ్యాయురాలు శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ. 4:45 శ్రీమతి నడకుదురు స్నేహ బృందం ఆలపించే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 ఫిలిం గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో కోస్తా తీరంలో సముద్ర నాచుమొక్కల పెంపకం ద్వారా మత్స్యకార మహిళల్లో ఆర్థిక స్వావలంబన, డాక్టర్ భీమేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా పుదీనా సాగు విశేషాలు, జానపద గీతం వినవచ్చు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో డేంజర్స్ ఆఫ్ టొబాకో అండ్ వేస్ట్ టు కౌంటర్ ఇట్స్ ఎడిక్షన్, ఈ అంశం గురించి రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ శాంశీవరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు, విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ పి మరియదాస్ గారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్రం ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్

0: వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many. We share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth and stability.
0: Akashvani, Vartal Vintunaru. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రత

0: ను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 23వ శ్లోకం.

అఫలప్రేప్సునా, ఫలాభిలాషలేనట్టి కర్తచేత. అరాగద్వేషత, రాగద్వేషాల ప్రేరణ వల్ల కాకుండా. సంగరహితం, నేనే గొప్ప కర్తననే భావం లేకుండా. కృతం, ఆచరించబడినదియు. నియతం, అవశ్య కర్తవ్యంగా శాస్త్రంలో చెప్పబడినదియు అయినటువంటి. యత్ కర్మ, ఏ పని కలదో. తత్, అట్టి కర్మ. సాత్వికం, సత్వగుణజన్యమని ఉచ్యతే, పెద్దల చేత చెప్పబడుతోంది.

అర్జున, ఒక పని చేసేటప్పుడు దాని వెనకాల పుత్రమిత్రాదుల మీద అనురాగం కానీ, గిట్టని వారి మీద వ్యతిరేకత కానీ ప్రేరకంగా ఉండకూడదు. ఈ పని చేయడంలో నేనే సమర్థుడననే అహంకారం కూడా ఉండరాదు. చేసే పని శాస్త్రవిహితమైన కర్తవ్యంగా ఉండాలి. దాని ఆధ్యాత్మిక ఫలితం మీద కూడా ఆశ ఉండకూడదు. అలాంటి కర్మ సత్వగుణజన్యం. అది కనుక నీలో ఉంటే దాన్ని పెంచుకో. నేనే గొప్ప కర్తననే అహంకారం లేకపోయినా కొందరు తమ పుత్రమిత్రాదుల క్షేమం కోసం పూజాదులు చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా నిషిద్ధం కాకపోయినా ఫలత్యాగరూపమైన గౌణ సన్యాసంలోకి ప్రవేశించాలి అనుకునేవాడికి తగిన పని కాదు. అనురాగం అనేది రజోగుణంలో భాగం కనుక ఇది సాత్విక కర్మ కాజాలదు. ఇక ద్వేషపూర్వకంగా చేసే కర్మ రజోగుణపూరితమని వేరే చెప్పనక్కర్లేదు. పాపాత్ముల మీది ద్వేషం కూడా రజోగుణజన్యమే. బాల్యంలో ఉన్న పుత్రాదుల పోషణ, వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రుల రక్షణ, ధర్మపత్నికి సహకరించడం, అవశ్య కర్తవ్యాలుగా శాస్త్రాలలో నిర్దేశింపబడిన దేవపూజలు మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. రాగద్వేషాలు ప్రేరకాలుగా ఉండరాదు అని చెప్పిన తర్వాత ఫలాభిలాష కూడా ఉండరాదని వేరుగా చెప్పాల్సిన పని లేదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనీత సల్మా గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధముంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ త్యాగం వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచ

సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేర్నివాడని విదేహతాభావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజ్రత్ ఇబ్రాహీం అలీస్లాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజ్రత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడూ ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెగ్గుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతిరికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాళికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు. మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్య ఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్లాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువసార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతీచోట ఇబ్రాహీం అలీస్లాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒకచోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికిరీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కానీ అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల ఎదుట ప్రదర్శించిన మొక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏకాచితుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమ ప్రభువు. హజ్రత్ ఇబ్రాహీం అలీహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలీస్లాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలీహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలీస్లాం కుమారుడు ఇస్మాయిల్ అలీస్లాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూరె ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్

0: స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబాగృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యాబిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక కాబట్టి. దైవదేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలైహిస్సలాం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్యాత్రలోనూ ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కొనే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి పోషకాహారం లభిస్తుంది. ఖుర్బానీ చేసిన పశువు మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
1: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనీతా సల్మా గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు, మహిళలపై హింసను నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: గాంధీజీ మహిళల గురించి చెప్తూ, స్త్రీని బలహీన లింగం అని పిలవడం ఒక అవమానం. అది పురుషుని అన్యాయం స్త్రీపై చేసినది. బలం అంటే నైతిక శక్తి అని అర్థమైతే స్త్రీ మనిషి కంటే అప్రతిమంతిగా ఉన్నతురాలు. ఆసియా పసిఫిక్ జెండర్ అవుట్లుక్, అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ఆల్ అండ్ లీవింగ్ నో ఉమెన్ ఆర్ గర్ల్ బిహైండ్ 2025 నివేదికలో లింగ సమానత్వం గురించి పేర్కొంటూ, ప్రతి సంవత్సరం 29% మహిళలు తమ భాగస్వామి చేత శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని, ఇది ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ అని పేర్కొంది. అలాగే 25% మహిళలు 18 సంవత్సరాల వయసుకు ముందే బాల్య వివాహం చేసుకుంటున్నారని, వారిలో 7% మహిళలు ఇంకా తక్కువ వయసులోనే వివాహం చేసుకుంటున్నారని తెలిపింది. విద్య విషయంలో పట్టణ ప్రాంతాల్లో 63% బాలికలు అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నప్పటికీ గ్రామీణ బాలికలు దానికంటే 2.5 రెట్లు తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. శాంతి, న్యాయం, బలమైన సంస్థల పరిధిలో 15 సంవత్సరాలలోపు ఉన్న 84% బాలికలు శారీరక లేదా మానసిక హింసకు గురవుతున్నారని, ఇది వారి ఆరోగ్యం మరియు భవిష్యత్తు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలో పేర్కొంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాజపు దృక్పథంలో మార్పు అవసరాన్ని ప్రస్తావిస్తూ, మహిళలను అవమానించే లేదా హీనంగా చూపించే ప్రతి రకమైన ప్రవర్తనను నిర్మూలించేందుకు ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై అవమానకరమైన ప్రవర్తన మన ప్రవర్తనలో వక్రతగా చోటు చేసుకుంటుందని ఆయన పేర్కొంటూ, స్త్రీ ద్వేషానికి వ్యతిరేకంగా సామూహిక చర్య అవసరమని కోరారు. మహిళలు మరియు బాలికలపై హింస ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభంగా మారింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో ఇలాంటి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత స్థాయిలో ఇది కలిగించే వినాశకరమైన ప్రభావం మాత్రమే కాకుండా ప్రజారోగ్యాన్ని, సమానత్వాన్ని, అభివృద్ధిని దెబ్బతీస్తుంది. మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం ఐక్యరాజ్య సమితి చేపట్టిన 16 రోజుల కార్యకాలం నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10 వరకు ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరుపుతారు. భారతదేశంలో మహిళలపై ఎక్కువ నమోదయ్యే నేరాలు భర్త లేదా బంధువులచే జరిగే గృహహింస అత్యధికంగా ఉంది. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల భారతీయ మహిళలలో దాదాపు 1/3 మహిళలు జీవితంలో ఏదో దశలో గృహహింసను అనుభవించినట్లు చెప్తున్నారు. ప్రధాన నేరాలు కట్నహత్యలు, లాంగిక దాడులు, బాల్య వివాహాలు ఇప్పటికీ విస్తృతంగా కొనసాగుతున్నాయి. దీర్ఘకాలంగా నెలకొన్న కళంకం, సంకోచం మరియు తక్కువ స్థాయిలో జరిగే ఫిర్యాదులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. లింగ ఆధారిత హింసపై మెరుగైన నివేదికలు ఈ సమస్య యొక్క అసలు స్థాయిని బయటపెట్టినా హింసా ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయాయి. బాధితులు ఇప్పటికీ అపహాస్యం, సామాజిక ఒంటరితనం, తగిన రక్షణలేమీ ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు వంటి డిజిటల్ హింస వేగంగా పెరుగుతోంది. దీనివల్ల మహిళల భద్రత మరియు ప్రజాజీవితంలో వారి భాగస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో దేశ ప్రగతికి మహిళల అధిక భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ స్వామి వివేకానందని మాటలను ప్రస్తావించారు. మహిళల స్థితి మెరుగుపరగపోతే ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి అవకాశమూ లేదు. ఒక పక్షి ఒక్క రెక్కతో ఎగరినట్లే. దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం మహిళా కేంద్రిత విధానాల నుంచి మహిళా నాయకత్వం కలిగిన ఉద్యమం వైపు మారాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. భారతదేశంలో చట్టపరమైన వ్యవస్థపై విస్తరించింది. భారతీయ న్యాయ సన్హిత్, వన్ స్టాప్ సెంటర్లు, ప్రత్యేక హెల్ప్ లైన్లు, వేగవంతమైన న్యాయ విచారణలు, అయితే చట్టాల అమలు, నిధుల వినియోగం, విచారణల వేగం వంటి అంశాల్లో సవాళ్లు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలను శక్తివంతం చేయడం, స్థానిక స్థాయిలో నిరంతర భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడం అత్యంత అవసరమని అనుభవం భావిస్తోంది. పార్లమెంటు మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ దగ్గుపాటి పురంధేశ్వరి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, మహిళలకు మద్దతు ఇవ్వడానికి రూపొందించిన వాటిలో బేటీ బచావో బేటీ పడావో, మహిళా సమ్మాన్ నిధి ఉన్నాయి అని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన రెస్పెక్ట్ ఫ్రేమ్వర్క్ మహిళలపై హింసను నివారించడానికి పరస్పర సంబంధిత 7 వ్యూహాలను సూచించింది. సంబంధ నైపుణ్యాల బలోపేతం, మహిళల సాధికారత, సేవల ప్రాప్తి నిర్ధారణ, పేదరిక నిర్మూలన, భద్రమైన వాతావరణాల సృష్టి, బాలలు యవ్వనులపై హింస నివారణ, దృక్పథాలు, నమ్మకాలు, సామాజిక నిబంధనల్లో మార్పు, రాష్ట్ర స్థాయిలో చట్టపరమైన సంస్కరణలు, ఆర్థిక సాధికారత, లింగ సున్నితపై తప్పనిసరి అవగాహన కార్యక్రమాలు, బాధితులకు మద్దతు వ్యవస్థలు, ఇవన్నీ సాక్ష్యాల ఆధారంగా మరియు అంతర్నిహిత సమానత్వంతో అమలు చేయబడాలి. లింగ ఆధారిత హింస ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన మానవ హక్కుల సమస్యగానే కొనసాగుతోంది. ఏ దేశం ఇప్పటివరకు లింగ ఆధారిత హింసను పూర్తిగా నిర్మూలించకపోయినా వ్యక్తులు, సంఘాలు, సంస్థలు ప్రతిరోజు చేసే కృషి ప్రతి స్థాయిలో మార్పును తీసుకువస్తోంది. లింగ ఆధారిత హింస నిర్మూలనకు 16 కీలక పరిష్కారాలను చెప్పవచ్చు. మహిళలకు తమ హక్కులపై అవగాహన కలిగించి హానికరమైన లింగ నిబంధనలను సవాలు చేయాలి. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైన వివక్షతలు, అసమానతలను గుర్తించి వాటికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. బాధితులు విశ్వసించబడేలా, అపహాస్యం నుంచి రక్షించబడేలా వారికి ఆరోగ్య సేవలు, న్యాయ సహాయం, సురక్షిత ఆశ్రయం అందేలా చేయాలి. వికలాంగులు, మైనారిటీ మహిళలు వంటి ఎక్కువ ప్రమాదంలో ఉన్న బాలికలు మరియు మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ వంటి హానికర ఆచారాల స్థానంలో సురక్షితమైన, అర్థవంతమైన సాంస్కృతిక ప్రత్యామ్నాయాలను అమలు చేయాలి. హానికరం కానివిగా కనిపించినా అసమానతను బలపరిచే అన్ని సామాజిక నిబంధనలను ఎదుర్కోవాలి. లింగ సమానత్వ కోసం పురుషులు బాలురును భాగస్వాములుగా చేయాలి. స్వయం సహాయక సంఘాలు చురుకుగా ఒకరికొకరు బాధ్యత వహించేలా సమాజాన్ని చైతన్యపరచాలి. బాలికలను పాఠశాలలో కొనసాగించాలి. విద్య రక్షణ కవచం. విద్యావంతులైన బాలికలు హింసకు తక్కువగా గురవుతారు, మంచి జీవన ఫలితాలను సాధిస్తారు. మహిళలను ఆర్థికంగా సాధికారత కల్పించడం, ప్రతి స్థాయిలో నిర్ణయాల ప్రక్రియలో నాయకత్వంలో మహిళలు సమర్థవంతంగా నిర్వహించే శిక్షణ ఇచ్చి వారిని ముందుంచాలి. మహిళలపై హింసను ప్రజారోగ్య సమస్యగా పరిగణించాలి. మానసిక ఆరోగ్య సహాయాన్ని సాధారణీకరించాలి. సామాజిక సంక్షోభ సమయంలో నేరస్తుల పునరావాస అవసరాలను కూడా తీర్చాలి. ఘర్షణలు, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు బాలికలకు అదనపు రక్షణ చర్యలను ఏర్పాటు చేయాలి. పేదరికం, ఆకలి, వాతావరణ మార్పు వంటి అంశాలను లింగ ఆధారిత హింసతో అనుసంధానం చేసి సమగ్రంగా ఎదుర్కోవాలి. లింగ సున్నితమైన చట్టాలను బలపరిచి న్యాయం జరిగేలా చేసి మహిళల హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలి. మహిళా మండలి, మహిళా సంఘాలను విజయవాడ సిటీ పోలీస్ సంయుక్తంగా 2017లో ప్రారంభించిన మహిళామిత్ర విజయవాడను మహిళా స్నేహపూర్వక నగరంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం హింసకు మౌనం వహించవద్దు అనే విధానంతో పోలీస్ స్టేషన్లు మహిళా స్నేహపూర్వకంగా మార్చడం వలన మహిళలు మరియు పోలీసుల మధ్య విశ్వాసం, సహకారం పెరిగింది. చట్టపరమైన హక్కులు, ఫిర్యాదుల విధానాలపై అవగాహన పెరిగింది. హింసకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మహిళల్లో పెరిగింది. 6,000 మంది కంటే ఎక్కువ ఈవిటీజర్లో మార్పు వచ్చి పునరావృత నేరాలు లేకుండా పోయాయి. ఫలప్రదమైన నిరోధక చట్టం కోసం ప్రవర్తన మార్పు శిక్షణ అవసరం. ఇందుకోసం మాన్యువల్సు, యాప్లు, వెబ్సైట్లు వంటి సాధనాలు సంస్థాజ్ఞత జ్ఞానాన్ని పెంపొందించడానికి కీలకమైనవి. నాయకులు మరియు సమాజం దృఢంగా చర్యలు తీసుకోవాలి. బాధ్యతాయుత చర్యలు, విధానాల అమలు మరియు సమాజంలో మార్పే హింసాచక్రాన్ని ముగించగలవు. ప్రతి మహిళ, బాలిక యొక్క భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం మాటల కన్నా నిజాలు, ఐక్యత, చర్య ముందుకు నడపాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలందరూ మహిళలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే అత్యవసర అలర్ట్లకు స్పందించడంలో పోలీసుల నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సమాచారంతో, సాధికారతతో, భద్రతతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల్లో నైతిక విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ 2022 నుండి భారతదేశంలో 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించేందుకు దేశవ్యాప్త అవగాహన, సున్నితత శిక్షణ, చట్టపరమైన జోక్యాలను సమన్వయపరుస్తూ యాక్షన్ డేలు, ప్రతిజ్ఞలు ప్రత్యక్ష భాగస్వామ్యం ద్వారా సమాజాలను చైతన్యపరుస్తోంది. ఈ ఉద్యమం ప్రస్తుతం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల 416 జిల్లాలకు చేరింది. ఇప్పటి వరకు 250,000 పైచిలుక బాల్య వివాహాలను నివారించింది. ఇందులో గత ఏడాదిలో 73,500 కేసులు పెట్టి బాల్యవివాహాలు అడ్డుకోబడ్డాయి. 2024 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ రూపొందించిన నమూనాకు అనుగుణంగా నివారణ, రక్షణ, శిక్షార్హత అనే 3 ప్రధాన సూత్రాలను బలపరిచింది. దీన్ని కొనసాగిస్తూ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024 నవంబర్లో బాల్ వివాహ ముక్త్ భారత్ అనే ప్రచారాన్ని ప్రారంభించి ప్రతిజ్ఞల ఆధారిత నివారణ చర్యలు మరియు కింద స్థాయి కృషి ద్వారా భారతదేశం బాల్య వివాహాలు నిర్మించే దిశగా కీలక ఘట్టంగా నిలిచింది. భారతదేశంలో లింగ ఆధారిత హింస సంక్షోభ పరిష్కారాలు లేని రహస్యం కాదు. ఇది దేశం యొక్క సంకల్ప శక్తి, నిజాయితీకి ఒక పరీక్ష. మహిళల భద్రత, గౌరవం, స్వేచ్ఛ ఆలస్యం చేయలేనివి. వాస్తవాలు దీన్ని కోరుతున్నాయి. అలాగే మన చట్టాలు, నాయకులు, సమాజం కూడా దీన్ని అమలు చేయాలి. భవిష్యత్తులో గృహహింసను తగ్గించడానికి జాగృతి కార్యక్రమాలు వనరుల కేటాయింపును కొనసాగించడం అత్యంత కీలకం. జెండర్ బడ్జెటింగ్ అనేది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం అభివృద్ధి ప్రయోజనాలు మహిళలకు సమానంగా చేరేలా చేయడానికి ఉపయోగించే సాధనం. భారత జెండర్ బడ్జెట్ మొత్తం ప్రభుత్వ వ్యయాల్లో 4-6% మధ్యలో ఉండి జీడిపిలో 1% కంటే తక్కువ. 90% కేటాయింపులు 5 ప్రధాన మంత్రిత్వ శాఖల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నరేగా ప్రధాన పథకం కాగా రవాణా, నీటి భద్రత వంటి రంగాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. భవిష్యత్ దిశ ప్రణాళికల్లో ప్రతి పథకంలో లింగ దృష్టికోణం చేర్చాలి, లింగ ఆధారిత డేటాను ట్రాక్ చేయాలి, జిల్లా పంచాయతీ స్థాయిలో అధికారులను సాధికారులుగా చేయాలి. అప్పుడే మహిళలు బాలికలపై హింసను నివారించగలం.
1: మహిళలపై హింసను నిరోధించటం ఎలా? శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

మా శిష్యులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: Announces energy initiative Fiji Port Project, headlines the Hindustan Times. While the Tribune headlines committed to free and open Indo-Pacific, Quad unveils energy security initiative. And the Asian Age headlines Quad unveils four key initiatives, expands energy, maritime ties. Another major story covered in most newspapers is the U.S. self-defense strikes casting shadow on Iran peace talks. The Asian Age headlines talks under strain as U.S. strikes Iran, Tehran to retaliate. While the Tribune headlines, deal to end war may take a few days, says Rubio as U.S. strikes Iran again. The government forming panel on demographic changes caused due to infiltration is also a major story covered on the front page of most newspapers. The Times of India headlines, government panel to examine demographic changes. And the Hindu says, panel set up to study demographic change. The Indian Express headlines, HDFC Bank camouflaged crores as marketing spent to pay higher interest to state firm. The paper adds that violating RBI and bank norms, 45 crore extra interest was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express in its editorial titled India First Can Converge with America First writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an American first policy and said that Delhi too is guided by an India first approach. Convergence of interests may sustain cooperation, but India standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Centre forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSE rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbh today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవి, విఆర్ చంద్రశేఖర్.
3: ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పీడీ రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14.74 కోట్ల నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె. ఉమారాణి.
4: ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట రంగున్ రౌడీ చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

మీరు విన్న పాట ఆది చిత్రంలోంది. పాడినవారు మల్లికార్జున్, సునీత. గీత రచన చంద్రబోస్. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
2: కోట్లాది గుండెల చప్పుడుగా,
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు,
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం.
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.

శివమెత్తిన సత్యం చిత్రానికి కేజేఎస్ దాస్ వాణిజయరామ్ పాడిన పాటను విన్నారు. గీత రచన ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చింది జేవి రాఘవులు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

శ్రీమంతుల చిన్నదాత సిరి అంటే గుణమంట, అది పేదల ధనమంట, సిరి నీకేదంట. మతి లేని కలవారి శ్రీమతి.

0: పుట విరుగుట కొరక నీ ఎరుగని
1: ధనమదాంధ్రులు
0: మింగే పెద్దల బ్రతుకులు కలుసుకో తలవంచుకో ఆ పేదల కోపం నీకే శాపం తెలుసుకో కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో.
2: చివరిగా విన్న ఆ పాట సీతారాములు చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన వేటూరి సుందరామూర్తి. ఆ పాటతో ఫిలిం గీతాలు ఇంతటితో సమాప్తం.

102.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రీ కేవి నారాయణస్వామి వారి గాత్ర కచేరి వింటారు. పాలించు కామాక్షి, మధ్యమావతి రాగం, ఆదితాళం శ్యామశాస్త్రి గారి రచన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ కెవి నారాయణ స్వామి గారి గాత్ర కచేరి విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 9:34 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట గంగోత్రి చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: హై బాల్,
2: గజ్జా బబలా
3: హై బాల్,
2: మూడుగల కామరా
3: హై బాల్,
2: వరద పుల్లా
3: హై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
6: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
5: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
7: పర్సనల్ లోన్ ఆఫర్
8: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
7: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
8: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
9: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
8: మరి ఏం చేయాలి?
9: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
8: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
9: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

ముగ్గురు మనగాళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. ఇప్పుడు సోగ్గాడి కాపురం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

తాండ్ర పాపారాయుడు చిత్రానికి కేజేఎస్ దాస్ పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన డాక్టర్ సినారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది జేవి రాఘవులు. కార్యక్రమంలో చివరిగా విక్కీదాదా చిత్రానికి సుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోట్.

యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనం.

0: ప్రధానంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశల వారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్గా ప్లేస్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది అండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్. దేర్ ఆర్ ఫోర్ వేస్, డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్, అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్. దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సల్ యాప్ లో బుక్ స్టేషన్ కి వచ్చి బుక్ చేసుకోవచ్చో అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది. ఎంటర్ వి హావ్ టు ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యవాలి. ప్లస్ స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్ కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం, ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్ కి, లేదంటే డోర్ స్టెప్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి, విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్ దీంట్లో పార్సెల్, వీ హ్యావ్ టు యాడ్ ఏ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్ ఎందు, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్, అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
0: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సిల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగటం వల్ల ఇంధన వినియోగం తగ్గటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయ

0: వినియోగదారులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.
1: This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators which can be selected using this app who will pick up the parcel from your home or the premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
0: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
2: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ March 12th మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. లేదా స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మీరు ఇంక 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది. ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లైక్ ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్ ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనము ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో, లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో, దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్, అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకొని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చెప్పచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 hours లేట్ వస్తుంది, మీరు 2 hours తర్వాత రండి అని.
0: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కే మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ, రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
3: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచిని పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికి కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా, ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచునే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిని వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
0: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న

0: నాడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్ పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమం వింటారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట జాబిలమ్మ పెళ్లి చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఖుషీ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

లక్ష్యం చిత్రానికి కార్తిక్ శ్రేయ ఘోషాల్ పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

మీరు విన్న ఆ పాట ఎగిరే పావురమా చిత్రంలోంది, పాడినవారు చిత్ర. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు లంకేశ్వరుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది. గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. చిత్రం లంకేశ్వరుడు.

0: to clap.
1: Hand to hand.
0: Clap to clap.
1: Boys and girls.
0: Hand to hand.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం.

మీరు విన్న ఆ పాట బంగారం చిత్రంలో ఉంది. పాడినవారు ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. ఇప్పుడు ఇంద్రధనస్సు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

పడి పొడికోకమ్మా, గొంతు తడుపుకు పోదామనుకున్నానే గడసరి బుల్లెమ్మ, తడి పొడికోకమ్మా గొంతు తడుపు

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

మీరు వింటున్న ఈ పాట ఆఖరి పోరాటం చిత్రంలోంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట స్వర్ణకమలం చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్ జానకి. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: ఈ పాటతో ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం గోపాలరత్నం గారు.
2: నమస్కారం సత్యవతి గారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అగ్రశ్రేణి విద్వాంసుల్లో ఒకరైన మీకు పద్మశ్రీ పురస్కారం లభించటం సంగీత ప్రియులందరికీ, ముఖ్యంగా మహిళలకు, చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ అవార్డు మీకు లభించిందన్న విషయం తెలిసిన వెంటనే మీరు ఎటువంటి అనుభూతి పొందారో చెప్తారా?
2: చెప్తానండి. ఈ అవార్డు ప్రకటించగానే నేను సంగీతానికి చేసిన సేవకి ఒక గుర్తింపు లభించిందని అనుకుని చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డానండి.
1: ప్రభుత్వ పరంగా ఇప్పుడు గుర్తింపు లభించింది, కానీ ఎన్నో సంగీత సభలలో మీరు చాలా కాలంగా సత్కారాలు, సన్మానాలు పొందుతున్నారు కదండి.
2: అవునండి. నేను 9-10 ఏట నుంచి కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్నతనం నుంచి కూడా సత్కారాలు, సన్మానాలు జరగడం జరుగుతూ వస్తూ ఉందండి. చిన్నతనం నుంచి పాటలు పాడడం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు చాలా చోట నన్ను ఆశీర్వదించి పెద్దలు సన్మానాలు చేస్తూనే వస్తూ ఉన్నారండి.
1: మీరు చాలా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు కదా. మామూలుగా చదువుకునే పిల్లలను, సంగీతం నేర్చుకునే పిల్లలను చదువుకోండి, పాట సాధన చేయండి అని పెద్దలు ఎప్పటికప్పుడు బలవంతం చేసి కూర్చోబెట్టడం పరిపాటి. మీ విషయంలో కూడా అంతేనండి?
2: అలా లేదండి. నే చిన్నతనం నుంచి పాటలు పాడుకుంటూ ఉండడం, మాది అసలు సంగీతం కుటుంబం. మా నాయనమ్మ గారు పాడేవారు, గోపాలరత్నం గారు ఆవిడ పేరే నాకు పెట్టారు. మా నాన్నగారు కూడా సంగీతంలో కృషి చాలా చేశారు. మా అన్నగారు కీర్తిశేషులు గోవిందాచారు చాలా చక్కగా పాడకుడు. అమ్మగారు కూడా పాడతారు. ఇలాంటి వాతావరణంలో మా ఇంట్లో నేను అనుకోకుండా విన్న పాటల్లా పాడుతూ ఉంటాం. ఆటే పాట, పాటే ఆట, ఆడుకోవడం అనేది లేకుండా పాటలతోనే జీవితం గడిపేదాన్ని. అది నా జీవితంలో ఒక రకమైన విశేషమైనటువంటి విషయం. పాడుకో అని కానీ, సంగీతం నేర్చుకో అని కానీ ఎవరు అడగడం కానీ, ప్రోత్సహించడం కానీ అలాంటివి ఏం జరగలేదు. నేనే పాడుకుంటూ ఉండేదాన్ని. అడ్డు పెట్టేవారు కాదు ఎవరు, ఇలా పాడుతున్నారు ఏమిటని కానీ. అలా మా పెద్దవాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల వారు ఎటువంటి ఆటంకం కలిగించకపోవడమే నాకు గొప్ప విషయం. అలా చిన్నతనం నుంచి సంగీతం కొనసాగుతూనే ఉంది.
1: మీరు శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకోవటం ఎప్పుడు, ఎట్లా ప్రారంభించారు, ఈ స్థాయికి ఎట్లా చేరుకున్నారు చెప్తారా?
2: నేను చిన్నతనం నుంచి పాటలు పాడుతూ ఉండగా మా పెత్తలి గారు నా పాట విని వాళ్ళ ఊరు తీసుకెళ్ళి మా తాతగారు హరికథలు రాశారు, 2 హరికథలు, కృష్ణలీలలు, ధర్మభీమార్జున గర్వభంగం. వారి ఊరు తీసుకెళ్ళి ఈ శ్రీ వైష్ణవ సభల్లో పార్టిసిపేట్ చేయడం కోసమని ఆ 2 హరికథలు నేర్చుకో, నువ్వు బాగుంటుంది తాతగారు రాశారంటే వారి దగ్గర 2 హరికథలు నేర్చుకుని శ్రీ వైష్ణవ సభల్లో ఆ 2 హరికథలు నేను చెప్పడం సంభవించింది. ఆ హరికథలు చెప్పేటప్పుడు పెద్దిండి దీక్షితేస్ గారు కూడా నా హరికథ విని చాలా బాగుంది, అభివృద్ధి ఉంది అమ్మాయికి, నా దగ్గర ఉంచేయండి, చాలా నేను చెప్తానని చెప్పి కూడా వారు నన్ను ఉత్సాహపరిచారు. కానీ అని వారి కారణాల వల్ల వారి దగ్గర ఉండలేకపోయాను. అక్కడి నుంచి వస్తూ ఉండగా విశాఖపట్నం రావడం, అక్కడ మా గురుదేవుల తండ్రి గారు కవిరేని లక్ష్మీనారాయణ శాస్త్రి గారు నన్ను చూడడం, వారు నా పాట విని ఆనందించి ఆశీర్వదించి సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అమ్మాయికి అని మా నాన్నగారిని అడగడం, నాన్నగారు ఉంచడం, వారు తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మా గురుదేవులు కీర్తిశిష్యులు కవిరేని జోగారావు గారు, వీణ విద్వాంసులు వారికి అప్పచెప్పారు. వారి దగ్గర నేను మొట్టమొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించి 5 సంవత్సరాలు నేర్చుకున్నాను. 1956 డిప్లొమా పట్టా ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాను. ఆ తర్వాత మా గురువుగారే శ్రీపాద పినాకపాణి గారు, డాక్టర్ పద్మభూషణ్, వారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి చక్కగా పాడుతుంది, మీరు ఈ అమ్మాయికి చెప్తే సంగీతం బాగుంటుందని మా గురువుగారు అర్థించడం, వారు ఆమోదించడం, వారు నాకు విద్య చెప్పడం కొన్నాళ్ళ పాటు జరిగింది. ఇలా నా సంగీత సాధన ప్రారంభించింది. ఈ సంగీత సాధన చేస్తున్నప్పుడే కార్యక్రమాల్లో పాల్గొనడం, కచేరీలు వెళ్ళడం, కచేరీలు ప్రజలు సభలు పిలవడం, ప్రజాదరణ, ప్రజల ఆమోదం, ప్రజల ఆశీర్వచనాలు చాలా నాకు లభించి నా అభివృద్ధికి తోడ్పడ్డాయని నేను చెప్తున్నానండి.
1: మీరు లలిత సంగీతం కూడా పాడేవారు కదండి?
2: అవునండి. చిన్నతనం నుంచి కార్యక్రమాల్లో చిన్న చిన్న పాటలు పాడడం అలవాటు కదా. శాస్త్రీయ సంగీతం నేర్చుకుందాం కొంచెం టైం అవుతుందని ఈ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీత కార్యక్రమాలు ఉన్నాయని తెలిసి ఆడిషన్కి వెళ్ళడం, దానికి మా సోదరిమణి రేణుకాదేవి తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పించడం, దానిలో నేను పాస్ అవ్వడం, అక్కడి నుంచి లలిత సంగీత కార్యక్రమంలో పాల్గొనడం ప్రారంభమైంది. అసలు మొట్టమొదటి నేను లలిత సంగీతం ఆర్టిస్ట్నే. గీతావళి అనే కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో విజయవాడ నుంచి ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమాలు తరచున నన్ను ఆల్ ఇండియా రేడియో పిలవడం, ప్రతి ముఖ్య కార్యక్రమానికి పిలవడం జరుగుతుండడం, నేను పార్టిసిపేట్ చేస్తుండడం జరిగింది. అలా నా జీవితం లలిత సంగీత కార్యక్రమంలోనే మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియోలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1957 నన్ను నిలయ కళాకారిణిగా ఆల్ ఇండియా రేడియో ఆహ్వానించింది. అప్పటి నుంచి నా బంగారు బాట జీవితం ప్రారంభించిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యే సమయంలో నా అదృష్టవశాత్తు మహామహుడైనటువంటి శాస్త్రీయపరంగా సంగీతపరంగా సాహిత్యపరంగా మహానుభావులు ఆ నిలయంలో పనిచేయడం వాళ్ళ అదృష్టం. ఆ పెద్దల దగ్గర మేము నేను ఉండడం, ఆ పనిచేసిన వారిలో పింగళ శ్రీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వర గారు, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, బాలాంతరపు రజనీకాంతరావు, ఏడిది కాంశ్వరరావు గారు, శ్రీవాత్సవ గారు, ఇటు తీసుకుంటే సంగీతపరంగా బాలమురళీకృష్ణ గారు, మరి ఊరేటి వెంకటేశ్వర గారు, సంగీతపరంగా కూడా రజనీకాంతరావు గారు, సాహిత్యపరంగా ఇలాంటి మహానుభావులు అందరూ అప్పుడు ఉండడం, మేము మంచి వయసులో చిన్నతనంలో అక్కడ జాయిన్ అవ్వడం, వారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు, వాల్యుబుల్ కార్యక్రమాలు అయి ఉండడం, వారి దగ్గర పనిచేయడం వల్ల వారిలో ఉన్నటువంటి గొప్పతనం అంతా మేము నేర్చుకోవడానికి అవకాశం చిక్కి మంచి మంచి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసే అవకాశం, మంచి కార్యక్రమాలు వెలువడడం అనేటువంటి జరిగింది. అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండడాన్ని కూడా మా అభివృద్ధి ఇంత చక్కగా జరిగిందేమో నేను అనుకుంటున్నానండి.
3: ఆ రోజుల్లో ప్రత్యేకంగా భక్తిరంజని కార్యక్రమాల వల్ల అనేక మంది ప్రభావితులైనారండి. తమిళనాడులో భక్తిరంజని వింటూ పాటలు నేర్చుకున్న వారిని నేను ఎరుగుదును. తర్వాత మీ తిరుప్పావై కార్యక్రమాలు కూడా చాలా ప్రజాదరణ పొందాయండి ఆ రోజుల్లో. సంగీతం నేర్చుకోదలుచుకున్న వారికి, నేర్చుకుంటున్న వారికి మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా?
2: మేము పనిచేసేటప్పుడు రికార్డింగ్ లేవండి, అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో అన్ని లైవ్ చేసేవాళ్ళని. ఆ లైవ్ కూడా చాలా రిహార్సల్స్ అవి చేసి చక్కగా చేయించేవారు. మేము కూడా డెడికేటెడ్గా ఉద్యోగపరంగా చేయలేదు, అదొక ధ్యానంతో డెడికేషన్తో పనిచేసేవాళ్ళం. అప్పుడు ఈ భక్తిరంజని కార్యక్రమాలు ప్రారంభించి చాలా అపూర్వంగా చాలా చక్కగా నిర్వహించేవారు పెద్దలు. వాటిలో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళమే. భక్తిపరంగా సాహిత్యపరంగా మంచి మంచి కార్యక్రమాలు ప్రొడ్యూస్ చేసేవారు, అవి మేము పాడేవాళ్ళమే. అప్పుడు భక్తిరంజన్ గోపాలరత్నం, భక్తిరంజన్ లక్ష్మి, మా సోదరిమణి లవించమ్మ లక్ష్మి, తర్వాత రమణమూర్తి, ఈ ముగ్గురు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా బ్రహ్మరథం పట్టి మీరు పాడుతున్న భక్తిరంజన్ చాలా బాగుంది, మీరు భక్తిరంజన్ గోపాలరత్నం అని పిలవడం, అలా మమ్మల్ని ఇలా బ్రహ్మరథం పట్టి ఆదరించేవారు. మేము కూడా ఆనందించేవాళ్ళం పాడుతున్నప్పుడు. విన్నవారు కూడా చాలా మంచి కార్యక్రమాలు మీ స్టేషన్ నుంచి వస్తాయి, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని మన ఎంతో రకంగా గౌరవించి చాలా సంతోషంగా మనం ఆహ్వానించేవారు. అప్పటి భక్తిరంజి కార్యక్రమాలే కాకుండా అన్ని కార్యక్రమాలు, యక్షగానాలు అనుకోండి,

0: ఆర్టిస్టుగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటర్గా వివిధ హోదాలలో ఉంటూ బహుముఖమైన అనుభవం గడించారు. మీ విధి నిర్వహణలో త్రిగా మీ పట్ల విచక్షణ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనపరిచిన సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారండి?
1: అలాంటివి నా జీవితంలో ఎదుర్కోలేదండి. నా జీవితం మొట్టమొదటి నుంచి కూడా ఒక ఉచ్చ స్థాయిలో ప్రారంభమైంది. ఆ స్థాయిని మెయింటైన్ చేసుకోవడం వ్యక్తిత్వం, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి అది ఉంటుందని నేను అనుకుంటాను. మనం ఎప్పుడైతే ఓ స్థాయిని వ్యక్తిగతంగా మెయింటైన్ చేసుకున్నామో ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ఎక్కువ అవకాశం ఉండదని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా అనుకోండి, కళాకారిణిగా అనుకోండి, కచేరీకి వెళ్ళేటప్పుడు అనుకోండి, ఎన్నో ఊళ్ళు తిరుగుతాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, అలాంటప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. నా అదృష్టవశాత్తు నా సోదరుడు గోవిందాచారి నాతో కూడా గాడ్ ఫాదర్లా ఉంటూ నా జీవితానికి చాలా ఒక పరిపూర్ణతని గౌరవాన్ని చేకూర్చడం అన్నగారికి నేను కృతజ్ఞతని అంచేత ఇలాంటివి ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా నాకు అలాంటివి ఎదుర్కోలేదు. దానికి నాకు నేనే ఒక రకమైన ప్లాన్డ్ లైఫ్ ఏర్పాటు చేసుకున్నానేమో, ఒక ఉచ్చస్థితి అయినటువంటి ప్లాన్ అయినటువంటి లైఫ్ ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఇలాంటివి ఎదుర్కోవాలని నేను గర్వంగా చెప్తున్నానండి.
0: సాధారణంగా ఈ రోజుల్లో సంగీతం నేర్చుకునేవారు పూర్వకాలంలో మోస్తరుగా పూర్తి సమయాన్ని సంగీతానికే వినియోగించటం కుదరటం లేదు, చదువు కూడా ఉంది కాబట్టి. ఇటువంటి వారికి సంగీత సాధనలో తోడ్పడేందుకు మెళుకువలు సూచనలు ఏమన్నా చెప్తారా?
1: పూర్వకాలం సంగీతం నేర్చుకోవడం వేరు, ఇప్పటి సంగీతం నేర్చుకోవడం వేరు అన్న విషయాన్ని నేను ఆమోదిస్తాను. కానీ భగవంతుడు 24 గంటలు అనేటటువంటి ప్రతి మనిషికి ఒకే విధంగా ప్రసాదించాడు. ఆ టైముని మనం మెయింటైన్ చేసుకుంటే జీవితంలో ఎంత గొప్పవాళ్ళు అవ్వడానికైనా విలువ ఉంటుందని మా గురువు చెప్పారు. పాణిగారు ఒకసారి ఈ విషయాన్ని బోధించారు. టైం లేదని ఎవరైనా అంటే అది ఆ వ్యక్తి యొక్క తెలివి తక్కువ. 24 గంటలు ప్రతి మనిషికి ఆపాదించినప్పుడు ఈ మహానుభావులు ఎలా అయ్యారు అంచేత అవి యూటిలైజ్ చేసుకుని మనం ఆ టైంను ఎలా చేసుకుంటే జీవితంలో ఎంతైనా సాధించవచ్చు అనేటటువంటిది వారు చెప్పిన నాకు సందేశం. అందరికీ కళ మీద ఆపేక్ష ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు గిఫ్ట్ ఉన్నవాళ్ళు మాత్రం నా ఉద్దేశ ప్రకారం ఈ టైంను చక్కగా అమర్చుకుని వాళ్ళకి ఎందులో గిఫ్ట్ ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన విషయాల్ని కొంచెం తగ్గించుకుని టైం చక్కగా అలర్ట్ చేసుకుంటే ఒక దానితో పాటు ఇంకో దానిలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంటుందని నా ఊహ నా ఉద్దేశం అండి. ఇలా చేసుకున్న రోజుని మన దేశంలో కూడా ఎంతోమంది పద్మశ్రీలు రావచ్చు, గొప్ప కళాకారులు కావచ్చు, దానికి వ్యక్తిగతమైనటువంటి టైం అలాట్మెంటు, సాధన, దీక్ష, డెడికేషను, ఒక రకమైనటువంటి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు ఇది చేసుకున్న రోజుని చాలామంది కళాకారులుగా తయారవ్వచ్చు అవడానికి ఎట్టి సందేహం లేదని నేను ఒక కళాకారిణిగా నేను అదే విధమైన జీవితాన్ని గడిపాను కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు.
0: ఈ తరం యువతీ యువకులలో శాస్త్రీయ సంగీతం పట్ల ఉండవలసినంత ఆదరాభిమానాలు ఉన్నాయంటారా? శాస్త్రీయ సంగీతంలో కృషి చేయడానికి ఇప్పుడున్న అవకాశాలు ఏమిటి?
1: శాస్త్రీయ సంగీతంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా అవకాశాలు పెరిగాయండి. మేము నేర్చుకునే సమయంలో ఒక కార్యక్రమం వినాలన్నా, ఒక కచేరీకి వెళ్ళాలన్నా ఎంతో దూరాలు వెళ్ళి చాలా శ్రమకు ఓర్చి మేము కార్యక్రమాన్ని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ పడితే అక్కడ రేడియోలు, టీవీలు, రికార్డింగ్స్, క్యాసెట్స్, ఎంతో ఎన్నో అవకాశాలు విద్యార్థులకు, యువతకు ఉన్నాయి, యువకులకు ఉన్నాయి. దాన్ని సరిగ్గా వెళ్ళి ఉపయోగించుకుని సాధన చేస్తే ఎన్నో అవకాశాలు పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి వాళ్ళ ఆపేక్షను పెంచుకోవడానికి. యువతల సంగీత కళాశాలలు అనుకోండి, విశ్వవిద్యాలయాల్లోనూ, యువతల సినిమాల్లో కూడా సంగీతాన్ని ఎక్కువ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు పూర్వం కన్నా కూడాను కీర్తనలు పెడుతున్నారు, జావళీలు పెడుతున్నారు, ఐటమ్స్ని సినిమా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంకా టీవీ చెప్పనక్కరలేదు, ఎత్తి కనబడుతున్నారు, పాట వినిపిస్తున్నది. పూర్వం రేడియో మాత్రమే చాలా అరుదుగా వింటూ ఉండేవాళ్ళం మేము. యువతి యువకులు ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా వాడికి వారు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.
0: బాగుందండి. ఏ రంగంలోనైనా వైదుష్యాన్ని, ప్రావీణ్యతను సంపాదించడానికి దీక్ష, ఏకాగ్రత, అర్పిత భావం అవసరం. సంగీతానికి ఇవి మరీ అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మీరు వేటినన్నా త్యాగం చేశామనుకుంటున్నారా?
1: నా జీవితంలో నేను త్యాగం చేశానని ఎప్పుడూ

0: అనుకోలేదండి. నా జీవితం అనుకోని విధంగా సంతోషంగా సంగీతానికి అర్పణ అయి ఇంతవరకు కాలం గడిచిపోయింది. నేను దేన్ని సాక్రిఫైస్ చేశానని అనుకోలేదు. చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీది అంటూ ఒక ప్రత్యేకమైన బాణీని శైలిని అలవరుచుకున్నారు. ఈ సంప్రదాయం కొనసాగటానికి శిష్యులను తయారు చేస్తున్నారా?
0: మంచి ప్రశ్న వేశారు సత్యవతి గారు. సంగీతం చెప్పే గురువుకి ఎంత బాధ్యత ఉంటుందో శిష్యులకు కూడా అంత బాధ్యత ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని ఎయిమ్స్ పెట్టుకుని విద్యను నేర్చుకుంటున్నారు. ఒక పరీక్ష పాస్ కావడం, ఉద్యోగ అన్వేషణ, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత ఆ విద్యకు అక్కడితో నట్టడిపోతున్నది. అలా కాకుండా కళని కళగా ఆరాధించాలనేటటువంటి ఉద్దేశంతో, ఒక ధ్యానంతో, దీక్షతో, డెడికేషన్తో విద్య నేర్చుకునే వాళ్ళు కావాలి. అలాంటి శిష్యులు ఉన్నప్పుడు గురువు ఎంతకన్నా భాగ్యం ఉండదు. అలా శిష్యులు కొద్దిమంది ఉన్నారు నా దగ్గర. ఆ ఉద్దేశాలతో ఎప్పుడైతే కళాసేవ చేశారో తనకు తాను కళాకారులే అవడమే కాకుండా దేశంలో కూడా కొంతమంది కళాకారులు తయారవడానికి అవకాశం ఉంటుంది, కళాసేవ చేసినట్టు అవుతుంది.
1: చాలా సంతోషం గోపాలరత్నం గారు. నమస్కారం, సెలవు తీసుకుంటాను.
0: నమస్కారం సత్యత్ గారు.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు శ్రీరంగం గోపాలరత్నం గారి లలిత గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట స్వప్న చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతాన్ని సమకూర్చింది మాధవ పెద్ది సత్యం.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్న ఈ పాట మానవుడు దానవుడు చిత్రంలోంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతాన్ని సమకూర్చింది అశ్వత్థామ.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: శ్రీ చైతన్యను
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

0: మీరు విన్న ఆ పాట నేనున్నాను చిత్రంలో ఉంది, పాడిన వారు చిత్ర. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

చివరగా వింటున్న ఈ పాట నిర్ణయం చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీత రచన గణేష్ పాత్రో, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: సెన్సేషన్.
1: మరికొన్ని పాటలను ఈ మధ్యాహ్నం 1:10 వినవచ్చు. 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: cross-border tensions between Israel and Hezbollah. Benchmark domestic equity indices were trading with marginal gains in forenoon trade today. The Sensex rose by 69 points to 76,079 and the Nifty 50 was up by 27 points to 23,941 when reports last came in. And that is the end of this news bulletin.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

0: ఇన్ సెషన్ వన్ లో
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: మెకానిక్ అల్లుడు చిత్రంలోని ఆ పాటతో లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీలు పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు

0: రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఏ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
2: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్లో. జనరల్గా ఇది 30 to 35 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారు లెగుస్తారు, చక్కగా యాక్టివ్గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్నమాట. ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు. అంతలా ఫెటిక్
1: శారీరక సమస్య అంటారా?
2: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిక్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి HbA1 కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి భుజాల నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే సింపుల్గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్నీ చేయించుకోకర్లేదు, అట్లీస్ట్ సింపుల్ బాష్పస్వేదం అంటే ఒక బాక్స్లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అంటే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అనమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్నీ రాకుండా మీకు మంచి క్రీమ్స్తో మంచి ఆయిల్స్తో మీకు లైట్గా మసాజ్ ఇస్తారనమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్పస్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకొని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అనమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్పస్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో మనం ఈ థెరపీ, చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
1: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీ?

0: యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిక్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
0: ఇప్పుడు జనరల్ గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
1: ఈ ఎండాకాలంలోనే స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
0: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడాను వేడిగా ఏమి ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువ అయిపోతాయి, మెటబాలిజం తక్కువ అయిపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్, ఇలా మనం వాళ్ళు బాష్ప స్వేదము నెక్స్ట్ అభ్యంగం రెండు చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్గా దే కెన్ ఓవర్కమ్.
1: ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా?
0: డైట్ అయితే ఆ టైంలో జనరల్గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటామని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిక్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగే అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం పొల్యూషన్నా, టెన్షన్నా, డైటా తెలియదు. కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని, ప్రతి ఆర్గాన్కి తీసుకొని వెళ్ళే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏడీ ఈకే ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే ఐస్కి, కే అంటే బ్లడ్కి, డి అంటే హెయిర్ బోన్స్కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్కి. సో ఈ 4 కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకి, 4 ఏళ్ళు పిల్లకి కూడా వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు. వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళు డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు, అందుకనే పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి, అన్నంలో ప్రతి దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్ గా రోజు తినే ఫుడ్ లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని, WHO కూడా రోజుకి 2 grams మించి తినకండి అనే చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams లో ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 grams లోని ఒక 5 grams క్లోరిన్ ఉంటుంది కదా NaCl. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, HB తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై అయితే హెయిర్ లాస్ వచ్చేస్తుంది, మెయిన్ హెయిర్ ఫాల్కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డిహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకే పాత రోజుల్లో నెయ్యి కానీ గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్ ఇక్కడ.
0: ఎస్, మెయిన్ విలన్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది. సో జనరల్గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం ఏవైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నది, ఎదుగుతున్న అమ్మాయిల్లో పీసీఓడి, పీసీఓఎస్ అంటారు, దీని గురించి వివరిస్తారా? ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: పీసీఓడి అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్ వెయిన్స్ అని అంటారు, వెయిన్స్లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే హెచ్బి తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్లో బ్లడ్ ఏదైతే హెచ్బి అయితే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ హెచ్బికి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్గా బైండ్ అయ్యేది జనరల్గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియాస్లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 మాలిక్యూల్స్ తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 మాలిక్యూల్స్ తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ 4 మాలిక్యూల్స్ వస్తాయి, ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్లా ఫామ్ అవుతుంది. సో అందుకనే పీసీఓడిలో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రావు. రెగ్యులర్గా ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్ని, వాటర్ బబుల్ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసినా మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొని ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అనమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాము. అంటే అయితే వాళ్ళు డాన్స్లో కానీ ఏదైనా జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్గా అయితే అభ్యంగం, నెక్స్ట్ బాష్పస్వేదం, ఈ రెండు సరిపోతుంది. ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా మ్యారీడ్స్లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే ఏంటంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినా అక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే
1: నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి,
0: లీడ్ చేయగలుగుతారు అంటే చాలా తొందరగా సిస్టులు అనేది తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే ఆ డ్రై అయిపోతుందని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అట్ని ఆయిల్ తీసుకొని చక్కగా

0: మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్లో మనం ఆయిల్ లోపలికి పంపించటం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
1: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే ఒక సిట్టింగ్ టూ సిట్టింగ్స్లో అయిపోయేది ట్రీట్మెంట్?
0: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్గా ఉండటం. సో మాయిస్ట్ని ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నామన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
1: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందండి?
0: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్.
1: సో అది ఒక సిట్టింగ్, తర్వాత వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు.
0: ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పాను కదా ఈ టిష్యూస్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నమాట.
1: మరి అలాగే మెనోపాస్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్లో మెనోపాస్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
0: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడి నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడిని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్స్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడి అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా, లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్ ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా, 100% కాదు అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుందని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న లేయర్ స్క్వామస్ సెల్స్, అవి అక్కడి నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
1: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు, చాలా చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కే ఇందిర. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం, ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం, అనంతరం కొన్ని కార్మిక గీతాలు విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: చివరిగా వింటున్న ఈ పాట సూర్యవంశం చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీత రచన ఎస్ మూర్తి. సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 100,000 మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్ధిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
2: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపోయి మీద వంట చేసుకుని తినేటవాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
3: పీఎం కిసాన్ కింద 6,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ,
4: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్బెట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ని కూడా ఎన్బెట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాము.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేశంగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశంగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27 మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచించారు. తిరుపతి పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపద్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామకాధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఎలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
7: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర, ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ వింటారు.
9: భారతీయ దుస్తులలో దాదాపు ప్రామాణికమైంది చీర. ముఖ్యంగా జానపద సాహిత్యంలో పలు సందర్భాల్లో చీర ప్రస్తావించబడుతుంది. వివిధ రకాల చీరలు, వాటిని తయారు చేయే ప్రాంతాలు, వీటన్నింటి గురించి చెప్తూ ఉంటారు. చరిత్రకు పూర్వం సింధులోయ ప్రాంతపు స్త్రీలు పత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. పత్తి మరియు పట్టు బట్టల గురించి వేదాలలోనూ, రామాయణ మహాభారత కథలలో కూడా చెప్పబడింది. రామాయణ మహాకావ్యంలో భర్త వెంబడి అడవులకు వెళ్లేటప్పుడు సీతాదేవి నారచీరలు ధరించిందని కొందరు రచయితలు, కాదు శిక్ష రాముడికే కానీ సీతమ్మకు కాదని, అయినా సుమంగళి నగలు, పట్టుచీరలు ధరించవచ్చని కొందరు రచయితలు రాశారు. ఏది ఏమైనా భద్రాచలంలోని పర్ణశాలలో, కరీంనగర్ జిల్లా కొండగట్టు ప్రాంతంలో సీతామ్మవారు తమ చీరలు ఉతి ఆరవేసుకున్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మహాభారతంలో ద్రౌపది తాను ఏకవస్త్రనై ఉన్నాను అని చెప్పినా వినకుండా దుశ్శాసనుడు ఆమెను సభకు లాక్కువచ్చి అన్నగారి ఆజ్ఞతో ఆమె చీరలు లాగుతాడు. ఆమె కృష్ణుణ్ణి వేడుకొనగా కృష్ణుడు ఆమెకు చీరలు ప్రసాదిస్తాడు. దుశ్శాసనుడు అలసిపోతాడే కానీ అతను చేయలేకపోతాడు. అలాగే భాగవతంలో కృష్ణుడు గోపకాంతలు ఇళ్లకు పోయి అల్లరి పనులు చేయగా వాళ్ళు యశోదమ్మకి ఫిర్యాదు చేయటానికి వచ్చినప్పుడు తల్లి చీర కుచ్చిళ్ల చాటను దాక్కొని అమాయకత్వం ప్రదర్శిస్తాడు. అలాగే సత్యభామ జలతారు చీరలు ధరించిందని, రుక్మిణి పట్టుచీరలు ధరించిందని, మిగిలిన వారంతా అందమైన చీరలు ధరించేవారని కావ్యాలలో రాశాడు. కృష్ణుడు పచ్చని సరిగంచు పారుటాకు చీర, పైపై దోగు గంధాలు పాప, ఎందుకొచ్చావే చంచిత, ఎవరిదానవే చంచిత అని అడిగితే చంచిత, ఎందులకొస్తే నీకేరా, నేనెవ్వరినైతే నీకేరా, ఎటకొచ్చాను మగవాడా, నల్లమల నుండి దుప్పేటకొచ్చాను

ఒప్పోవోయి అంటుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కలికి కవాటము ధరించినప్పుడు ఈ కండహారమిచ్చేదనే అని ఆశ చూపుతాడు. లక్ష్మీదేవి అప్పుడు కండహారము చెంచితకిచ్చి చెంచిగూడుము స్వామి అని దెప్పి పొడుస్తుంది. అప్పుడు నారాయణుడు జిలుగు బులుగుల బుట్టేదారి చీరలు దెస్తినే చేకొనవే లక్ష్మి, నన్ను చేకొనవే లక్ష్మి అని మళ్లీ ప్రార్థయపడతాడు. గంగాదేవి ఆకాశం నుంచి భూమికి వస్తూ తెలిమంచు తెల్లచీర ధరించి వస్తుంటే ఆకాశంలో ఉండే గంధర్వ కిన్నెర కింపురుషులు ఆశ్చర్యంతో తొలగించారని గంగావతరణంలో కవి వర్ణించాడు. ఆధునిక సాహిత్యంలో ఎద్రపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ఆర్ సంధ్యారాణి వంటి వారు నాయికలు, నాయకుల మిత్రురాళ్లు కట్టే చీరలను అద్భుతంగా వర్ణించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా తెల్లంచు నల్లచీర అనే నవల రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరుతో చీరలు రావడం, వాటిని ఆడవారు ఆదరించి కొనుక్కోవడం జరుగుతున్నది. ఒకరిని చూసి ఒకరు ఈ చీరలను కొనటం వలన ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. చంద్రగుప్తుని కాలంలో పాళలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి బంగారు జరీతో విలువైన రాళ్లు పొదిగబడినవి అందాశారు. అజంతా గుహల కుడ్య చిత్రాలలో భారతదేశపు నేతగాళ్ల ప్రతిభ ప్రదర్శింపబడుతుంది. నేత రకాన్ని బట్టి, రంగును బట్టి వీటి ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో, పండుగలలోనూ కట్టుకుంటూ ఉంటారు చీరలు. అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలుంటాయి. వసంతకాలంలో పసుపు వర్ణపు చీర, వేసవి కాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్నమైనప్పుడు, ఉత్సవాలప్పుడు అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు. చీరల్లోని నిండుదనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది. ఇక జానపదాలలోని చీర గురించి చెప్పుకోవాలంటే, భర్త మీద కోపం వచ్చిన భార్య అన్నం తిననే భీష్మించుకుని కూర్చుంటుంది. భార్యలను ఎట్లా సంతోషపెట్టాలో భర్తలకు తెలుసు కనుక, సంతలోకి వెళ్లి సరిగంచు చీరను అద్దాలరేవకను తెస్తా తడికా తడికా అని చెప్పి వెళ్లి బహుశా తెచ్చాడేమో. వాడిని చూడగానే ఆమె మనసు మారిపోతుంది. వరికూడు వార్చాను, వంకాయ వండాను, తినమని చెప్పవే తడికా తడికా అని భర్తను కోరుతుంది. అలానే పెళ్లిడు పిల్లకు నాలుగు వర్ణాలలో వరుడిని చూస్తూ పిల్లవాడిని చేసుకోమంటే ఆ అమ్మాయి అంటుంది, ఆ పనులు నేసెయ్యలేను, నాతరము కాదు, వరిబలము గురిబలము నేసదవలేను, నీతి మడుగుల సీర నేముడవలేను, ముత్యాల ముగ్గులు నేపొయ్యలేను అని తననివ్వవద్దంటుంది. అలాగే తమాషాగా తలుపు దగ్గర పెళ్లి కొడుకు తలుపు దీయరక్కో తడువాయి వచ్చి అంటాడు. అక్కంటుంది అప్పుడు, తలబెట్ల దీతురా తగవలుండంగా అంటుంది. అప్పుడు పెళ్లికొడుకు అంటాడు, పట్టు చీరయు రవికే పసుపు కుంకుమలిస్తూనే అంటాడు. అప్పుడు పెళ్లికొడుకు అక్కంటుంది, పట్టు చీరయు రవిక పసుపు కుంకుమలు వల్లనుంటుంది అన్న వరుసగా చాక్లెట్లు, చెంగల్వ దండలు, ముక్కు ముక్కెర, ముత్యాల కమ్మలు, కాళ్ళ కడియాలు ఇలాగ చాలా వస్తువులు ఇస్తానంటుంది. అప్పుడేమంటుందంటే, అవేమీ వద్దు, నీ పిల్లని వరా నా కొడుక్కి అని అడుగుతుంది వారిని. అడిగి అప్పుడు లోపలికి రాణిస్తుంది. ఇక జానపద పాటలలో అయితే చీర ప్రతి చోట కనిపిస్తుంది. అందులో అసలు ముఖ్యమైనటువంటి బలే ఒక మంచి పాట ఉంది. బొట్ల బొట్

తూలా మామయ్య అనే ఒక మరదలు ఒక మామ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దుబాయ్కి పోయిన మొగుడు ఎన్నాళ్లైనా రాకుండా 6 నెలలకు వచ్చారు పంపిస్తున్నాడని వాపోతుంది భార్య. జానపదాల్లో నాయకకి నాయకుడు చీరలు ఇస్తానని నగలిస్తానని ఆశ చూపిస్తూ ఉంటాడు. చిత్తూరు పోయి చీర తెస్తానని చెప్పేళ్ళాడు, మరి చితగ్గొట్టించుకొని వచ్చాడు, ఏం జరిగిందో అని బాధపడుతుంది భార్య. అందరి మొగుళ్ళు చీరాలెళ్ళి చీరలు తెస్తుంటే

పలు తెచ్చిండే అని బాధపడుతుంది భార్య. ఇలాగా ఎన్నో పాటలు జానపదాలలో దాదాపుగా ప్రతి పాటలో కూడాను చీర ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే నాయకుడు ప్రేయసికి చీరలు ఇస్తానని ఆశ పెడుతుంటాడు. ఆ చీరను కోసం తెచ్చే మామ కోసం ఎదురు చూస్తుంటుంది నాయిక. ఇక తెలుగు సినిమా పాటల్లో చీర గురించి అయితే, చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మ అని, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, ఇది అసలు విశ్వనాథ్ సత్య

0: నారాయణ గారు రచించిన కిన్నెరస అని పాటల్లో చరణం అన్నమాట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదీయ అందమంతా చీరలోని ఉన్నది అని హీరో అంటాడు. అలానే వళ్లంతా వయ్యారి కోక, కళ్ళక కాటుక రేఖ, మెడలో తాళి, కాళ్లకు పారాణి అని పెళ్లి కూతురి అందాలు వర్ణిస్తుంది ఒక విదేశీవని. పట్టు చీర తెస్తానని పడవేసకెళ్ళిండే మామ అంటూ పడవలో సముద్రంలోకి వెళుతూ పట్టు చీర తెస్తానని చెప్పెళ్ళాడట మామ. నల్లంచు తెల్ల చీర, తల్లోన మల్లెపూలు. ఆ తెల్లటి చీరకి నల్ల అంచుతో ఎంత బాగుంటుందో చీర, దాన్ని ఒక సినిమా పాటలో రాశారు. అట్లానే తెల్ల చీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ అని ఒక హీరో పాడతాడు. అంటే అది మొత్తం ఒక సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయంగా ఉన్నది ఆ హీరోయిన్ అని చెప్తే, కట్టుకున్న అదే చీర, పెట్టుకున్న అవే పూలు. అదే ఇంకొక చిత్రంలో మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నే జరీ చీర ఇన్నాళ్లకు అంటే, ఆ మొరటోడు ఏం చెప్తాడంటే, జగముండి నా పెళ్ళం మువ్వన్నే చీర కట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్లకు అని చెప్పి, అట్లనే సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో రావే వయారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదము లేవే గయాళి రంగుల బొమ్మ. సరిగంచు చీర కట్టి బొమ్మంచ రైక తొడిగి జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదం లేవే గయ్యాళి రంగుల బొమ్మ అని ఒక నాయకుడు నాయకుని పిలుస్తుంటాడు. అట్లనే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరుడు సరికొత్త చీర ఊహించినాను అంటూ ఆమెతో తన జీవితము పడుగు పేకల కలనేత చీరలా ఉండాలని ఆశపడతాడు. అదే ఇంకొక చిత్రంలో తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము అని ఉడికిస్తూ నాయకుడు అడిగితే నాయక చెప్తుంది, తెల్ల చీర కట్టినా మల్లెపూలు పెట్టినా కళ్ళ కపటం ఎరుగని మనసు కోసం ఆమె జవాబు చెబుతుంది. ఆమె కూడా సరదాగానే ప్రాముఖ్యంగా ఉన్నాయి. అసలు చీరతో అతివకు అందం వచ్చిందా, అతివే చీరకు అందం తెచ్చిందా అని కవులు కొన్ని కావ్యాలలో అంటూ ఉంటారు, దేనివల్ల ఏనికి చీరకు అందం వచ్చింది అని. కానీ చీర వల్ల అతివకు, అతివ వల్ల చీరకు కూడా అందం వస్తుంది. స్త్రీ కట్టే చీర చాలా గొప్పగా ఉంటుంది. ఆగ్రాలో బ్యాంబూ చీరలని, బనానా చీరలని, పైనాపిల్ చీరలని అమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే విదేశాలలో మన భారతీయ వనితలు చీర కట్టుకుని కనుక బయటకు వెళ్తే అక్కడ ఆ విదేశీ వాళ్ళు ఎంత మెచ్చుకుంటారంటే, మన భారతీయ స్త్రీని, చీర కట్టుని, చీరని వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ చీర ముట్టుకొని చూసి మనల్ని చాలా మెచ్చుకుంటారు, చాలా బాగుంది అంటారు. వాళ్ళ ఇదిలో వాళ్ళు చాలా బాగుంది అని చాలా గొప్పగా ప్రశంసిస్తారు. ఇలాగా భారతీయ వనిత చీరకి చాలా గొప్పదనం ఉంది, చాలా ప్రశస్తిగా ఉంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: సూక్ష్మక్రిములు ఎక్కువగా మురుగు ఉండే నీటిలో, నిల్వ ఉన్న చెత్త ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే పిల్లలకి కూడా మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తూ ఉంటాము. టాయిలెట్లోకి వెళ్ళొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమేటటువంటి పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, ఇక రోజంతా వాడే ఫోను కీబోర్డులపైన క్రిములు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంటి విషయానికి వస్తే టాయిలెట్లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాయిలెట్లో కన్నా వంటగదిలోనే సూక్ష్మ క్రిముల సంఖ్య ఎక్కువ. ఎలాగంటారా, సాధారణంగా టాయిలెట్ సీట్ మీద చదరపు అంగుళానికి 50 రెట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ దాంతో పోల్చితే గిన్నెలు తోమే పీచులోనూ స్పాంజ్లోనూ ఉండే బ్యాక్టీరియా 456 రెట్లు అధికంగా ఉంటుంది. అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారం టాయిలెట్లో కన్నా వంటగదిలోని ఈ పీచులు సింకుల్లోనే సూక్ష్మక్రిములు ఉండే సంఖ్య ఎక్కువ అని. దీనికి కారణం సింకులు ఎప్పుడూ తడిగా ఉండటం, క్రిములను పెంచి పోషించే ఆహార పదార్థాల వ్యర్థాలు సింకులోనూ పీచులోనూ ఎక్కువగా ఉండటం. ఇక మరొకటి చూస్తే, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, టాయిలెట్ సీట్ల మీద కన్నా కూడా 200 రెట్లు అధికంగా ఫీకల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం కూరగాయలు కోశాక కడగకుండా వదిలేయడమే. కూరగాయల అవశేషాలు కటింగ్ బోర్డు మీద కొద్దిగా ఉన్నా అక్కడ బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలు కోసిన వెంటనే కటింగ్ బోర్డుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఫోన్లు ట్యాప్స్ మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే 600 యూనిట్లు ఫోన్లపైన, 140 యూనిట్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉందని తెలిసింది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా టాయిలెట్లలో అయితే 20 యూనిట్ల కన్నా తక్కువే ఉంటుందని తెలియజేశారు. ఇక మరొకటి పంపు హ్యాండిల్స్. తినే ముందు సింకు దగ్గర మనం చేతులు కడుక్కొని వస్తాము. చేతులు కడుక్కున్నాక అదే చేత్తో పంపు కట్టేస్తాము. మీకు తెలుసా, టాయిలెట్ సీట్ కన్నా కూడా ఈ పంపు హ్యాండిల్స్ మీద 44 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక బాత్రూంలో పంపు మీదైతే ఈ బ్యాక్టీరియా 21 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కీబోర్డు, డెస్క్ టేబుల్. ఆఫీస్లో కొంతమంది కంప్యూటర్ కీబోర్డ్ మీద రోజంతా పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా లేక పనిచేస్తూనే తినేస్తూ ఉంటారు. అయితే ఈ కీబోర్డ్ని, డెస్క్ టేబుల్ని వాడే ముందు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కీబోర్డ్ మీద టాయిలెట్ సీట్ కన్నా కూడా 5 రెట్లు, అలాగే కంప్యూటర్ ఉన్న టేబుల్ చుట్టూ 100 రెట్లు ఎక్కువగా క్రిములుంటాయి. కారు స్టీరింగ్ వీల్ మీద కూడా టాయిలెట్ సీట్ కన్నా 5 రెట్లు అధికంగా క్రిములతో నిండి ఉంటుంది. ఇక ఈ కోవలోకి వచ్చేవే హ్యాండ్ బ్యాగ్లు, లిఫ్టు, ఏటీఎం బటన్లు, రెస్టారెంట్ మెను, కరెన్సీ నోట్లు, లైట్ స్విచ్లు. లిఫ్టు, ఏటీఎం బటన్లను ఎంతోమంది వాడుతూ ఉంటారు. వీటి మీద ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ కన్నా కూడా లిఫ్ట్ బటన్ మీదైతే 40 రెట్లు ఎక్కువగా, ఏటీఎం బటన్ మీద 1200 క్రిములు కాపురం ఉంటాయట. అలాగే మెనో విషయానికి వచ్చినట్లయితే, రెస్టారెంట్లో అడుగు పెట్టగానే శుభ్రంగా చేతులు కడుక్కొని కూర్చున్నాక మెనో కార్డ్ చూస్తాము. ఎంతోమంది చేతుల్లో తిరిగేటటువంటి ఈ మెనో కార్డు మీద

0: 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరెన్సీ నోట్ల గురించే చెప్పుకోవాలి. కరెన్సీ నోట్లను చూస్తే ఇవి క్రిములకు పుట్టినిల్లు అని చెప్పాలి. ఒక్కో నోటు మీద 3000 రకాల బ్యాక్టీరియా క్రిములు ఆవాసం ఉంటాయి. ఈ నోట్లను కనుక మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం నోరు వెళ్లబెట్టడం ఖాయం. నలిగిన చిరిగినటువంటి నోట్ల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవే కాదు, ఆఫీసులో హాజరు పంచివేసే మెషిన్, మౌసులు, డోర్ నాట్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులో క్రిములకు నిలయమైనవి ఎన్నో ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్ గట్లని, సింక్ని, కటింగ్ బోర్డులని వేడి నీటితో, డిటర్జెంట్తో కడిగి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లను వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి డిటర్జెంట్తో ముంచినటువంటి గుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను క్రిములను నాశనం చేసే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. ఇక నోట్లను తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని ఆ చేతులతో ఏ తినే ఆహార పదార్థాలు మనం నోటిలో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిముల బారి నుంచి మనల్ని మనం కొద్దిగానైనా సరే కాపాడుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఏమైంది ఈవేళ ఈ చిత్రానికి? దీపు, కౌశల్య పాడిన పాట వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశం.

దేశవాణి వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి. 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్న

0: ఉదాహరణకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన చిన్నాన్న కళాకారుడైనా ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో విలన్ చిత్రానికి నరేష్ అయ్యర్, అనురాధ శ్రీరామ్ గానం.

0: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్ జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్ కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్ జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్ డౌన్.

0: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
1: టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట బాజీగర్, ఈ చిత్రానికి వినోద్ రాథోడ్ అల్కాయాగ్నిక్ గానం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
6: పర్సనల్ లోన్ ఆఫర్
7: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
6: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
7: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
7: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
8: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
9: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ఆరాధన, చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా సింహ చిత్రం నుండి పాట వినండి.

మీరు విన్న పాట శుభప్రదం. ఈ చిత్రానికి కార్తీక్, సునీత కలిసి పాడిన పాట. వినబోతున్న పాట సర్వం, చిత్రానికి జావేద్ అలీ, మధుమతి గానం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 4:30 దాటి 7 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం సంస్కృత పాఠం వెంటనే వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చు.

0: ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
0: మృచ్చకటిక నాటకమే, మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం?
1: జూదం ఆడడం వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి చెప్పుకున్నాం గురువుగారు.
0: దానికే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాం. జూతకరుడే
1: అలాగే గురువుగారు,
0: త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి అంటాడు. త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: త్రేతాహృత సర్వస్వ పావర పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి.
0: పదవిభాగం చూడు. త్రేతా హృత సర్వస్వ పావరస్య పతనాత్ చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. అన్వయం చూడు. త్రితయా హృతం పావరస్య పతనాత్ చ శోషితం శరీర వర్ధితేన దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. ప్రతిపదార్థం రాసుకో. త్రితయా,
1: త్రితయా
0: ముగ్గురు కలిసే ఆట చేతనే,
1: ముగ్గురు కలిసి ఆడే
0: ఆట చేతనే,
1: చేతనే
0: హృతం,
1: హృతం
0: నావైనవన్నీ,
1: నావైనవన్నీ
0: జయించినవాడి చేతిలోకి,
1: జయించిన వాడి చేతిలోకి
0: వెళ్ళిపోయినాయి,
1: వెళ్ళిపోయినాయి.
0: పావరస్య,
1: పావరస్య
0: విశేషమైన ఆ ఆట వలన,
1: విశేషమైన ఆ ఆట వల్ల,
0: పతనాత్ చ,
1: పతనాత్ చ
0: అన్నింటినీ పోగొట్టుకొని,
1: అన్నింటినీ పోగొట్టుకొని
0: నాశనమైనందువలన,
1: నాశనమైనందువలన
0: శోషితం,
1: శోషితం
0: దిగులుతో,
1: దిగులుతో
0: కృశించిపోతున్న,
1: కృశించిపోతున్న
0: శరీరం,
1: శరీరము,
0: శరీరము కలవాడు,
1: శరీరము కలవాడు
0: నర్దితేన,
1: నర్దితేన
0: విజయమును పొందినవాడు,
1: విజయమును పొందినవాడు
0: చేసే నాట్యము,
1: చేసే నాట్యము
0: దర్శితో మార్గ,
1: దర్శితో మార్గ
0: పారిపోయే దారిలో ఉన్నవాడికి,
1: పారిపోయే మార్గంలో ఉన్నవాడికి
0: దారి చూపిస్తుంది,
1: దారి చూపిస్తుంది
0: కఠేన,
1: కఠేన
0: శపథముతో,
1: శపథముతో
0: వినిపాతిత,
1: వినిపాతిత
0: పైనుండి,
1: పైనుండి
0: జారిపడి,
1: జారిపడి
0: యామి,
1: యామి
0: వెళ్ళిపోతున్నాను,
1: వెళ్ళిపోతున్నాను.
0: అంటే ఆ జూదం ఆడడంలో ఒక రకం ఆట, ముగ్గురు కలిసి ఆడతారట. ఆ ముగ్గురు కలిసి ఆడడం వల్ల వీడన్నీ పోగొట్టుకుంటాడు. ఈ పోగొట్టుకోవడం వల్ల దిగులు, అన్నా పోగొట్టుకున్నామే అని. ఆ దిగులుతో ఏమవుతుంది, శరీరం అంతా కృశించిపోతుంది. తిండి తినడం, అమ్మ పోగొట్టుకున్నాను అంటాడు, ఇంట్లో తినడానికి ఏమి ఉండవు, అన్ని రకాల ఇబ్బందులతో శరీరం కృశించిపోతుంది. అలా బాధపడుతూ ఉంటాడనమాట వాడు. అటువంటి శరీరంతో ఉన్నా కూడా గెలిచిన వాడు చేసేటటువంటి ఆనందంతో చేసే నాట్యం ఉంటుంది. అది చూసినప్పుడు వాడికి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాడు గెలిచాడే, మళ్ళీ మనం కూడా వీళ్ళు ఆడితే మనకు కూడా గెలుపు వస్తుందేమో అనిపిస్తుంది. కానీ వీడు ఓడిపోవడము, వీడన్నీ పోగొట్టుకోవడము, దాని అది ఎలా ఉంది అంటే, చిటారు కొమ్మ వీధి నుంచి కిందకు పడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వీడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వాడి పైకి లేవడం అనేది అసాధ్యమైన విషయం. అది సూచిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. భవతు అపక్రమితం నశక్యతే తదవగుంఠ్య నం ఆత్మానం. సరే కానీ పోతే పోయింది, ఈ బాధంతా పడుతున్నాను కదా, కానీ ఏం చేయాలంటే నన్ను నేను కప్పిపుచ్చుకుంటాను, కనబడకుండా చేసుకుంటాను. బహువిధం నాట్యం కృత్వా స్థిత. అవతల ఉన్నవాడేమో అనేక విధాలుగా నాట్యం చేస్తున్నాడు, ఏదో విధంగా నాట్యం చేస్తూ వీడిని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడు గెలిచినవాడు కదా, వీడేం చేస్తున్నాడు ఇక్కడ, ఎటైనా తప్పించుకోవాలి, కనిపించకుండా దాక్కోవాలి అనే ఆలోచన.

0: ఆలోచనతో ఉత్తరయం నిరీక్ష, పైన వేసుకున్నటువంటి ఉత్తరయం ఉంటుంది కదా, దాన్ని చూసుకున్నాడు. అదెలా ఉంది? అయం వీడు ఇటే వస్తున్నాడు. అస్మాకం మాకు పూర్వ సభిక, ఈ వచ్చేటటువంటి వాడు ఇంతకుముందు జోదాశాలకి అధ్యక్షుడు వాడు. ఆ మాధురుడే వస్తున్నాడు. ఇతయేవా ఇటువైపుకే అభివర్తతే వస్తున్నాడు, ఈవైపే వస్తున్నాడు. భవతు కానీ వస్తే వచ్చాడులే, ఏం చేద్దాం? అపిక్రామితం, వీడి నుంచి తప్పించుకోవడానికి దారి ఏం లేదు నాకు. నా శక్యతే వీలు కాదు, వాడు ఎదురుకుండా వస్తున్నాడు. వాడి ముందు నుంచి నేను వాడిని దాటి ఎలా వెళ్ళిపోగలుగుతాను? వెళ్ళలేను కదా. కాబట్టి తత్, అందుకని ఆత్మానం నన్ను నేనే అవగుంఛతాం, కనపడకుండా ముసుగేసుకుంటాను. కనపడకుండా కప్పేసుకుంటే వాడికి కనిపించకుండా ఉంటాను, వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు, నా దారిని నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈ ఉత్తరయం పైన వేసుకుండే ఉత్తరాయాన్ని తీసి చూసుకున్నాడు. ఆ ఉత్తరయం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు అనమాట ఇక్కడ శ్లోకంలో. అయం పటః సూత్ర దరిద్రతాం గత హ్యయం పటుశ్చిద్రచతైన అలంకృతః. అయం పటః ప్రావరితుం న శక్యతే, హ్యయం పటః సంవృత ఏవ శోభతే. ఇంకొకసారి చదువుతాను విను. అయం పటః సూత్ర దరిద్రతాం గత హ్యయం పటుశ్చిద్రచతైరలంకృతః. అయం పటః ప్రావరితుం న శక్యతే, హ్యయం పటః సంవృత ఏవ శోభతే. అంటే ఓడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాడికి ఏం ఉండవు, పైన వస్త్రం వేసుకోవడానికి కూడా ఉండదు, ఏదో పాతవి బితవి వేసుకోవాలి, చిరిగినా పొరిగినా అవే వేసుకోవాలి వాడు. వాడి పరిస్థితి అది. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః, అయం పటః ఛిద్రశతైర్ అలంకృతః, అయం పటః ప్రావరితుం నశక్యతే, హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
0: సంవృత ఏవ శోభతే. పదవిభాగం చూడు. అయం పటః సూత్ర దరిద్రతాం గతః, అయం పటః ఛిద్రశతైః అలంకృతః, అయం పటః ప్రావరితుం నశక్యతే, హి అయం పటః సంవృత ఏవ శోభతే. అన్వయం. అయం పటః సూత్రాణాం దరిద్రతాం గతః, అయం పటః ఛిద్రాణాం శతేన అలంకృతః, అయం పటః ప్రావరితుం సంవృత ఏవ న శోభతే, అయం పటః సంవృత ఏవ శోభతే. ప్రతిపదార్థం రాసుకు. అయం పటః,
1: అయం పటః
0: దుకూలము అని పిలువబడే,
1: దుకూలము అని
0: పిలువబడే,
1: పిలువబడే
0: పై వస్త్రము,
1: పై వస్త్రము
0: సూత్రాణాం,
1: సూత్రాణాం
0: దారముల యొక్క,
1: దారముల యొక్క
0: దరిద్రతాం,
1: దరిద్రతాం
0: లేకపోవడం అనే స్థితిని,
1: లేకపోవడం అనే స్థితిని
0: గతః,
1: గతః
0: పొందినది,
1: పొందినది
0: బ్రాకెట్లో చాలా పాతది,
1: చాలా పాతది
0: అంటే చిరుగులతో ఉన్నది అని అర్థం. ప్రావరితుం,
1: ప్రావరితుం
0: నన్ను కప్పుకోవడానికి,
1: నన్ను కప్పుకోవడానికి
0: సంవృతః ఏవ,
1: సంవృతః ఏవ
0: అన్ని చిల్లులు చిల్లులుగా చిల్లు చిల్లులుగా ఉంటే ఎలా కప్పుకుంటాడు? ప్రావృతః మడతలు పెట్టుకుని సంకుచితం చిన్నదానిగా చేసుకుని శోభతే, అప్పుడు ప్రకాశిస్తుంది, నన్ను తెలియకుండా దాచుకోవడానికి అడ్డుపడుతుంది అంటున్నాడు అనమాట. అంటే జూదమాడేటటువంటి వాడు ఏ పరిస్థితికి దిగజారుతాడో ఈ శ్లోకం చెబుతుంది. అంటే కట్టుకోవడానికి వస్త్రం కూడా మిగలదు ఇంక చివరికి, ఆ చిరుగులు పాతవి అన్నీ వేసుకుని ఎట్లాగట్లాగా తప్పించుకోవడానికి ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడవు అటువంటి వస్త్రాలు ధరించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని జూదం ఆడడం అనేటటువంటిది పనికిరాని పని అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకం చదువు మళ్ళీ.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః, అయం పటః ఛిద్రశతైరలంకృతః, అయం పటః ప్రావరితుం నాశక్యతే, హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
0: ఇంతకీ ఏంటి, జూదం ఆడడం వలన మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే సమస్తాన్ని పోగొట్టుకుంటాము, దానివలన అనేక రకములైనటువంటి ఇబ్బందులు వస్తాయి, మనం పుట్టినటువంటి వంశానికి మన కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, అందువలన జూదం అనేటటువంటి దానికి దూరంగా

0: ఉండాలి అనేటటువంటి విషయాన్ని కవి సామాజికమైనటువంటి స్పృహ కలిగినటువంటి వాడు కాబట్టి ఆ సామాజికమైనటువంటి విషయాన్ని తీసుకుని ఈ నాటకంలో రచించాడు. అంటే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది కనుక దీని జోలికి మనం వెళ్ళకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ నాలుగు శ్లోకాలలో ఉన్న భావం ఏంటి అంటే ఏం చెప్తావు నువ్వు?
1: జూదం ఆడడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి, జీవితంలో దీనమైన స్థితికి వెళ్ళిపోతాము, కాబట్టి జూదం ఆడడాన్ని నిషేధించడమే ఉత్తమమైన కార్యంగా నేను అనుకుంటున్నాను గురువుగారు. సాధయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ రెయిన్బో ఎఫ్ఎం 102.2. మీరిప్పుడు శ్రీమతి నడకుదురు స్నేహ బృందం ఆలపించే జానపద గీతాలు వింటారు.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 5 గంటలు దాటి 5 సెకండ్లు. చిత్రగీతాలు వింటారు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హే. అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట పాపి. ఈ చిత్రానికి జై శ్రీనివాస్, గీతామాధురి గానం.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: పర్సనల్ లోన్ ఆఫర్,
1: మళ్ళీనా దీన్ని బ్లాక్ చేస్తున్నా,
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా, ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీనివల్ల అందరికీ స్పామ్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి.

0: శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట రగడ. ఈ చిత్రానికి కార్తీక్, గీతా మాధురి పాడిన పాట.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీర వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి

0: ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: పప్పు ఈ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, రాధికా పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం యువవాణి. మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజన కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మన తెలుగు సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు, సంఘ సంస్కర్త, ఇంకా రచయిత అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి. 1948 ఏప్రిల్ 16 జన్మించిన ఆయన 1919 మే 27 పరమపదించారు. మహిళా విద్య, బాల్య వివాహాల నిర్మూలన కోసం ఆయన జీవితాంతం పోరాడారు. తెలుగు పునర్జీవన ఉద్యమానికి పితామహునిగా ఆయనను గుర్తించారు. అసలు ఆ కాలంలో సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలు, అన్యాయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రశ్నించే ధైర్యం చూపిన అరుదైన మహనీయుడే వీరేశలింగం పంతులు గారు. మహిళలకు విద్య అవసరం లేదని భావించిన ఆ రోజుల్లో మహిళల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇంకో విషయం ఏంటంటే, వారు కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప రచయిత కూడా. సమాజంలో మార్పు తీసుకురావడానికి కాలాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. తెలుగు సాహిత్యంలో తొలి నవలగా గుర్తింపు పొందిన రాజశేఖర చరిత్రమును ఆయన రచనే. సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా రచనలు చేసి సాహిత్యాన్ని సమాజ సేవకు ఉపయోగించేవారు. అందుకే ఆయనను గద్య తిక్కన అని కూడా గౌరవంగా పిలుస్తూ ఉంటారు. అంటారు కదా, కొందరు మనుషులు కేవలం జీవించరు, తరాలకు దారి చూపిస్తారు అని. అలాంటి వాళ్లలో కందుకూరి వీరేశలింగం గారు మొదటివారు. తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

0: చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్లో సెకండ్ ప్లేస్లో నిలిచిన విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. హాయ్ విజయలక్ష్మి, ఎలా ఉన్నారు?
1: ఫైన్, మీరు ఎలా ఉన్నారు?
0: సూపర్ అండి. సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు వన్డే అర్జేగా?
1: చెప్పాలంటే చాలా నర్వస్గా ఉంది. అంటే మైక్ ముందు మాట్లాడడం ఇదే మొదటిసారి కదా, సో ఆ ఫీలింగ్ ఎలాగైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను రేడియో వింటూ ఉండేదాన్ని, కానీ రేడియో ముందు మాట్లాడతానని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నాకు రేడియో వినడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను రోజు రేడియో వింటూనే ఉండేదాన్ని. ఎలా అంటే లిజనింగ్ రేడియో ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
0: వావ్, మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, లిజనింగ్ రేడియో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని, అది ఎలానో చెప్తారా?
1: తప్పకుండా. చిన్నప్పటి నుంచి నేను రోజు రేడియో వింటూనే ఉండేదాన్ని. ఎలా అంటే నా దగ్గర కీప్యాడ్ ఫోన్ అని ఒకటి ఉండేది, దానిలో సాంగ్స్ వస్తూ ఉండేవి. రేడియో పెట్టుకోవాలి అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ.
0: అవునండి, నాకు కూడా గుర్తుంది.
1: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కనెక్ట్ అయితేనే సరే మనకి సాంగ్స్ వచ్చేవి. ఒక్కొక్కసారి నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉండేవి కాదు, అబ్బా ఈరోజు వినలేనే అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని.
0: అయ్యో, ఓకే.
1: బట్ అలా జర్నీ చేసేటప్పుడు అలా రేడియో వింటూ వెళ్తే అసలు ఎంత దూరమైనా సరే దగ్గరగానే అనిపిస్తుంది, అసలు టైమే తెలియదండి.
0: విజయలక్ష్మి గారు, మీకు ఇంకొక క్వశ్చన్. అసలు ఆకాశవాణి గురించి మీకేం తెలుసు?
1: ఆకాశవాణి అనేది రీసెంట్గానే 90 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అని తెలుసు. ఇంకా ఆకాశవాణి మన తాతల కాలం నుంచి ఉంది. 90 ఇయర్స్ అంటే ఇప్పుడిప్పుడు కాదు కదా, చాలా ఇయర్స్. 90 ఇయర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ఆకాశవాణి గురించి. అండ్ ఈ ఇంటర్నెట్, టెలివిజన్స్, నెట్ ఇవన్నీ లేకముందులా మనకి ఆకాశవాణియే కదా ఫస్ట్ ప్రియారిటీ.
0: అవును విజయలక్ష్మి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. పాత రోజుల్లో ఆకాశవాణియే అందరికీ ఒక దారి చూపించేది. ఎలా అంటే ఎలాంటి సమాచారమైనా సరే ముందుగా ఆకాశవాణిలో వచ్చేది. ఇంకా చెప్పాలంటే చాలామందికి ఒక చైల్డ్హుడ్ మెమరీ ఆకాశవాణి అంటే. అయితే ఒక చిన్న చైల్డ్హుడ్ మెమరీ చెప్పగలరా?
1: ష్యూర్. ఎలా అంటే చిన్నప్పటి నుంచి మా తాత డైలీ రేడియో వినడం నాకు తెలుసు. ఆయనకి నేను ఇది స్మార్ట్ ఫోన్, ఇది ఇలా యూజ్ చేయాలి అని చెప్పినా సరే ఆయన వద్దు నాకు రేడియో అంటేనే ఇష్టం, ఇదే బాగుంటుంది అని చెప్పి అనేవారు. రేడియోతో అంత కనెక్షన్ ఉంది ఆయనకి. ఇప్పటికి కూడా ఆయనకి రేడియో నుంచి వదిలి ఫోన్ అవన్నీ అసలు అవసరం లేదనే అంటారు.
0: విజయలక్ష్మి గారు, ఆర్జే అవ్వాలని ఎప్పటి నుంచి మీ డ్రీమ్?
1: నాకు చిన్నప్పటి నుంచి ఆర్జే అవ్వాలనే ఒక పెద్ద డ్రీమ్ అండి. చెప్పాను కదా మా తాతగారు ఇలా రేడియో వింటూ ఉండేవారు, అందులో వచ్చి ఆర్జే వాయిస్లు వినడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలాగా ఏదో ఒకరోజు మాట్లాడాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, అది ఈరోజు ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
0: మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి?
1: ఏదో ఒకరోజు ఆ పెద్ద ఆర్జే అవ్వాలనేది నా డ్రీమ్. చిన్నప్పటి నుంచి వింటున్న ఆర్జేస్ లాగా వాళ్ళ వాయిస్ లాగా నాది కూడా అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి పెద్ద డ్రీమ్.
0: నైస్, తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు?
1: నాకు పెట్స్ ఉన్నాయండి, వాటితో ఆడుకుంటూ ఉంటాను, టైం స్పెండ్ చేస్తూ ఉంటాను వాటితో.
0: ఓ, మీరు పెట్ లవర్ అన్నమాట.
1: అవునండి, నేను పెట్ లవర్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా వింటాను, ఇంకా డాన్స్, రీల్స్ అలాంటివి అన్నీ.
0: ఓ, మల్టీ టాలెంటెడే అయితే. విజయలక్ష్మి గారు, మీ ఫ్యామిలీకి చెప్పారా మీకు ఇలా ఒక ఆర్జే ఛాన్స్ వచ్చింది అని? వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు?
1: చెప్పానండి, మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను చిన్నప్పటి నుంచి రేడియో వింటూ ఉండేది, ఇంకా వాళ్ళ అమ్మాయికి ఇలా రేడియోలో ఛాన్స్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా మమ్మీ అయితే. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని, ఏదో ఒక రోజు నేను కూడా ఒక పెద్ద ఆర్జే అవ్వి నా వాయిస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేస్తాను, మీకు కూడా నేను నా వాయిస్ రేడియోలో వినిపిస్తాను అని చెప్పి నేను చెప్తూనే అని.
0: చాలా ఎమోషనల్ అయిపోతున్నట్టున్నారు.
1: అవునండి, కొంచెం అయ్యాను.
0: ఓకే, అయితే కొంచెం ఫన్ మూడ్లోకి వెళ్దాం. విజయలక్ష్మి గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా?
1: ఓకే అండి, ట్రై చేద్దాం.
0: టీ ఆర్ కాఫీ?
1: కాఫీ.
0: డాన్సింగ్ ఆర్ సింగింగ్?
1: డాన్సింగ్.
0: పాటలు వినడమా లేదా మాట్లాడమా?
1: అది ఎలా చెప్తాం, పాటలు వినడం ఈజ్ ఎన్ ఫీలింగ్, మాటలు మాట్లాడడం మన ఎక్స్ప్రెసింగ్.
0: మీ మాటల్లోనే తెలుస్తుంది మీకు కొంచెం ఆర్జే టచ్ ఉందని. సరే విజయలక్ష్మి గారు, మీరు చెప్తున్నారు కదా ఆర్జే అవ్వడం నా ప్యాషన్, నా ఫ్యూచర్లో నాకున్న అదొక డ్రీమ్ డెస్టినేషన్ అని. అయితే ప్రజెంట్ మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: ప్రజెంట్ నేనైతే బీటెక్ చదువుతున్నాను, 3rd ఇయర్ సివిల్ ఇంజనీరింగ్.
0: ఓ, సివిల్ ఇంజనీరింగ్. ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు?
1: నాకు సివిల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి.
0: చాలా చక్కగా చెప్పారండి. చాలామంది అంటూ ఉంటారు కదా అమ్మాయి ఏంటి సివిల్ ఇంజనీరింగ్ ఏంటి అని, మీరెప్పుడు ఆ మాటలు ఫేస్ చేయలేదా?
1: అవునండి, స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని, మా క్లాస్లో అసలు గర్ల్స్ ఉండరేమో, అందరూ బాయ్సే ఉంటారేమో అని చెప్పి నాకు ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది ఉండేది. బట్ నేను కాలేజ్కి వెళ్ళాక అర్థమైంది సివిల్ ఇంజనీరింగ్.

0: ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు. మా క్లాస్లో హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ గర్ల్సే.
1: వావ్, అయితే సివిల్ ఇంజనీరింగ్ బాగానే డెవలప్ అవుతుంది అన్నమాట. సరే, అయితే ఒక చివరి ప్రశ్న. ఈ రోజు మీరు ఆర్జేగా ఉన్నారు కాబట్టి మీ లిజనర్స్ అందరికీ మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు?
0: యా, నేను ఒకటే చెప్తా, లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే మన వాళ్ళకి టైం ఇవ్వండి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి, నవ్వడం మర్చిపోకండి. నవ్వడం అనేది మన స్ట్రెస్ని పోగొడుతుంది, ఈజ్ లైక్ స్ట్రెస్ బర్స్ట్.
1: అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. స్మైల్ చేయడం వల్ల మన స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది తెలుసా. విజయలక్ష్మి గారు, మీకు ఇష్టమైన మూవీ ఏది?
0: కృష్ణగాడి వీరప్రేమ గాథ.
1: ఓ నైస్, ఆ మూవీలో మీకు ఏ పాట అంటే ఇష్టం?
0: నువ్వంటే నా నవ్వు నేనంటే, దట్ సాంగ్.
1: ఓహో, మీరు సింగర్ కూడా అన్నమాట.
2: థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి, నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.
1: అయితే విజయలక్ష్మి గారి కోసం కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ నుండి నువ్వంటే నా నవ్వు సాంగ్ని విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మరొక పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ,
1: ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా

0: కార్యాలయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధృవపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
1: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్ NOC ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో NDA ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో NDA పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో NDA పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
2: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలోకి ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, RWS, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపద్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను జూన్ 1 నుండి 12వ తేదీ

0: కు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ సార్వజనిక వితరణ ప్రణాళ్యాః ఆధునికీకరణార్థం 25,000 కోటి రూప్యకాణాం కేంద్రీయ పరివ్యయన సహ సార్థక పీడిఎస్ యోజనాయాః విస్తారాయ స్వీకృతిః ప్రదత్తా. సర్వోచ్చ న్యాయాలయేన మతదాతృసూచ్యాః విశేషగహన పునరీక్షణాయ నిర్వాచనాయోగస్య అధికారః న్యాయోచితం అంగీకృతం. దేశస్య వివిధేషు భాగేషు వర్ధమానం తాపమానం అవలోక్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరికాన్ యథాశక్యం సావధానాన్ భవితుం సాగ్రహం ప్రబోధితవాన్. కేంద్రీయాన్వేషణాభికరణేన రాష్ట్రీయపాత్రతా సహ ప్రవేశపరీక్షాయాః ప్రశ్నపత్ర గోపనభంగ ప్రకరణే అపరౌ ద్వౌ అభియుక్తౌ నిగడితౌ. అపి చ ఐపీఎల్ క్రికెట ప్రతిస్పర్ధాయాం అద్య సాయం మొహాలీనగరస్య న్యూ చండీగఢ్ క్రీడాంగణే సన్రైజర్స్ హైదరాబాద్ దళం రాజస్థాన్ రాయల్స్ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఆర్థిక ప్రకరణ మంత్రిమండల సమిత్యా అద్య షోడశ విత్తాయోగస్య పురస్కార చక్రావధౌ సార్థక్ పీడిఎస్ ఇతి అమ్రేలా యోజనాయాః నిరంతరతాయై 30,000 కోటి రూప్యకాణాం కేంద్రీయ వినియోగః కరిష్యతే. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఇయం యోజనా రాజ్య సంస్థాభ్యః రాజ్యాంతర్గత ఖాద్యాన్న పరివహనాయ సాహాయ్యం ప్రదాస్యతి. సహైవ ఉచిత మూల్యాపణానాం సుదృఢీకరణం కరిష్యతి. తథా చ సార్వజనిక వితరణ ప్రణాళ్యాః ఆధునికీకరణేపి సహయోగం కరిష్యతి.
2: इस प्रोग्राम में 3 बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
1: మంత్రిణా ప్రోక్తం యత్ అస్యాం యోజనాయాం కృత్రిమ మేధాయాం ఆధారితాః నిర్మల ఆశా సక్షమాఖ్యాః త్రయః ఘటకాః భవిష్యంతి. తేన స్పష్టీకృతం యత్ నిర్మలితి కృత్రిమ మేధాచాలితః వాస్తవిక సమయ పీడిఎస్ లాభార్థి పంజీకరణ మంచః అస్తి.

0: సాధారణ గుండె జబ్బులు, లక్షణాలు, నివారణ చర్యలు, ఆహార విహారాల్లో లోపాలు, వీటన్నిటి గురించి చాలా కూలంకషంగా డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారి ద్వారా ధారావాహిక కార్యక్రమంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజున 4వ భాగంలో ముఖ్యంగా గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలు ఏమిటి, ఎలా చేయించుకోవాలి, వాటి గురించి డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు చెప్పండి, ఈ నిర్ధారణ పరీక్షలు అనేటటువంటివి ఎలా ఉంటాయి, ఏం చేయించుకోవాలి?
1: మనకి ఈ గుండె జబ్బులు నిర్ధారణ పరీక్షలు అనేవి రెండు రకాలండి. ఒకటి, మనకు గుండె జబ్బు అనేది రాకముందే మనకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన పరీక్షలు కొన్ని అయితే, ఒకసారి గుండె జబ్బు అంటూ వచ్చేసాక ఆ గుండె జబ్బు నిర్ధారించుకోవటం కోసం, అంటే దానికి మనం గుండె జబ్బు అనేది ఉందా లేదా అనేది నిర్ధారించుకోవటం కోసం చేయాల్సిన పరీక్షలు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ముఖ్యంగా మనకు గుండె జబ్బు లేకముందు అసలు మనకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి తప్పనిసరిగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 సంవత్సరాల పైన ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి వారు జనరల్గా వాళ్ళ ఉన్న టెస్టులు చేయించుకున్నట్లయితే మనకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఓవరాల్గా మన బాడీ ఎలా ఉంది, దానిలో ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే బ్లడ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి మనం చూసినట్లయితే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఒక జబ్బు రాకముందే దాన్ని మనం నివారించినట్లయితే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా మనం రక్షించుకోవచ్చు. సో గుండె జబ్బు రాకముందు మనం చేయించుకోవాల్సిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో, మనకి 35 సంవత్సరాలు రాగానే మనకు ముందు చేయించుకోవాల్సిన పరీక్ష ఒకసారి షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగరు, HbA1c. ఇది ఏంటంటే మనకి డయాబెటీస్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉందా అసలు ఉందా లేదా అనేది, ఎందుకంటే మనం సాధారణంగా చూసినట్లయితే 35-40 సంవత్సరాల మధ్యలోనే మనకి మొదటగా షుగర్ అనేది వచ్చింది అని తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో 35-45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు మొదట ఒకసారి వాళ్ళ షుగర్ లెవెల్స్ ఒకసారి ఫాస్టింగు, తిన్నాక HbA1c ఇవి చేసినట్లయితే ఎర్లీగా మనకి షుగర్ వ్యాధి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే ఫ్యూచర్లో దానివల్ల వచ్చే ఇబ్బందులు బారి పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లడ్ ప్రెషరు, మీరు 35 సంవత్సరాలు రాగానే ఒకసారి ఒక జనరల్ ఫిజీషియన్కో లేకపోతే ఫ్యామిలీ డాక్టర్కో ఒకసారి చూపించుకుని మీ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ ఒకసారి చేసినట్లయితే మనకి బీపీ ఉందా లేదా అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటన్నిటినీ మనం చూసినట్లయితే షుగర్ కానీ బీపీ కానీ మనకి మెడికల్ టెర్మినాలజీలో ఐస్బర్గ్ ఫినామినన్ అంటాం. ఎందుకంటే మనం చూసేది కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే, మిగతాదంతా మనకి చాలా పేషెంట్స్ అన్డిటెక్టెడ్గా ఉంటారు. చాలామందికి వాళ్ళకి షుగర్ ఉన్నా వాళ్ళకి షుగర్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. బాగా ముదిరిపోయి మీకు అవయవాలు దెబ్బతిన్నాక మాత్రమే వాళ్ళకి షుగర్ ఉందన్న సంగతి వాళ్ళకి బయటపడతా ఉంటుంది. బీపీ కూడా అంతే, చాలామందికి అసలు బీపీ వాళ్ళకి బీపీ ఉన్నా ఏదో తలనొప్పి వచ్చినా ఎప్పుడన్నా బీపీ లక్షణాలు కనపడినా వాళ్ళు ఏదో సాధారణ తలనొప్పి లేకపోతే సాధారణంగా మెడనొప్పి వచ్చింది లేకపోతే సాధారణంగానే మనకు కొంచెం నీరసంగా ఉంది అని సరిపెట్టుకుని వాళ్ళు మందులయ్యి ఏదో తలనొప్పి మాత్రలు అయ్యి వేసుకుని అది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు 35-40 సంవత్సరాలు రాగానే ఒకసారి మీ బీపీ చెక్ చేయించుకున్నట్లయితే అసలు మన బీపీ ఎంత ఉంది, నార్మల్ మన బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం మార్గాలు అప్పుడు ఆలోచించుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన టెస్టు ఈసీజీ. ఒకసారి మీరు ఈసీజీ కనుక చేసినట్లయితే మనకు అసలు బేస్ లైన్ హార్ట్ ఎలా ఉంది అనేది మనకు అవగాహన ఉంటుంది. తర్వాత బేసిక్ టెస్ట్ ఒకటి ఎకో టెస్ట్, 2D ఎకో అంటాం. ఈ 2D ఎకోలో మనకు అసలు గుండె కండరం ఎలా ఉంది, గుండె పంపింగ్ ఫంక్షన్ ఎలాగుంది, గుండెలో ఉన్న కవాటాలు మనకు వాల్వ్స్ అంటాం, ఈ వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి ఈకో టెస్ట్లో మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఒకవేళ ఎవరికైనా గుండెపోటు వచ్చినట్లయితే ఆ గుండె పంపింగ్, ఆ గుండెపోటు వల్ల ఎంతవరకు తగ్గింది అనేది కూడా మనకి ఈకో టెస్ట్లో మనకి తెలుస్తుంది. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ఈ ట్రెడ్మిల్ టెస్ట్ ఎప్పుడైతే మనకి నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, నేను పోయిన భాగంలో చెప్పినట్లు మీకు సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఛాతీలో బరువుగా అనిపించడం, లేకపోతే ఆయాసం రావటం, ఇలా నడిచినప్పుడు బరువులు ఎత్తినప్పుడు, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడైతే ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఏం లేదు, మనం మామూలుగా ఇంట్లో చేసే ట్రెడ్మిల్, ఎక్సర్సైజ్ ట్రెడ్మిల్ లాంటి దాని మీదే స్పీడ్గా నడిచినప్పుడు మీ ఈసీజీని రికార్డ్ చేస్తాం. మీరు స్పీడ్గా ట్రెడ్మిల్ మీద స్పీడ్గా నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు మనం ఈసీజీ తీసినట్లయితే అప్పుడు ఏమైనా మనకు స్పీడ్గా నడిచినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ ఈసీజీలో ఏమైనా తేడా ఉందా, అంటే మీ గుండెకి రక్తం అందటం ఏమైనా తగ్గుతుందా మీరు స్పీడ్గా నడిచినప్పుడు లేకపోతే పరిగెత్తినప్పుడు అనేది మనకు ట్రెడ్మిల్ టెస్ట్లో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీకు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్, మీకు ఒక్కసారి మీరు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బ్లడ్ టెస్ట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చూసినట్లయితే, అసలు మనకి మన బ్లడ్లో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఒకవేళ ఎర్లీగా మందులు ఏమైనా వాడాల్సిన, లేకపోతే మన లైఫ్ స్టైల్ని ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నా, మనం ఎర్లీగా దీన్ని కనుక చేసినట్లయితే గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు కొంతవరకు. అంటే పూర్తిగా 100% మనం నివారించేయచ్చు అనేది నేను చెప్పను, కానీ చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు సిటీ కాల్షియం స్కోర్ అనేది రీసెంట్గా ఒక ముఖ్యమైన టెస్ట్గా అవతరించింది. ఈ సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్ అనేది ప్రతి ఒక్కళ్ళు 35 నుంచి 45 సంవత్సరాలు రాగానే ఈ టెస్ట్ కనుక చేసినట్లయితే మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఎక్కడైనా ఈ కాల్షియం డిపాజిట్స్, అంటే కొవ్వు ఎక్కడైనా చేరుకుని మనకు రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు ఉన్నాయా లేవా అనేది ఈ కాల్షియం స్కోర్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ కాల్షియం స్కోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కమింగ్ 5 to 10 ఇయర్స్ మనం ప్రెడిక్టివ్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే ఈ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువ ఉంటే వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు, అదే కనుక తక్కువగా ఉంటే వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉన్నట్లు. సో ఈ కాల్షియం స్కోర్ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్గా ఈ మధ్య మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా 35 నుంచి 45 సంవత్సరాలు రాగానే ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాల్షియం స్కోర్ అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకు అసలు ఫ్యూచర్లో మనకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన నివారణ పరీక్షలు, అంటే గుండె జబ్బు రాకముందు మనకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునే టెస్టులు అన్నమాట. తర్వాత ఒక్కసారి గుండెపోటు వచ్చేసాక మనం ఏ టెస్టులు చేస్తే మనకు గుండెపోటు వచ్చినట్టు మనం నిర్ధారించవచ్చు అనేవి కొన్ని టెస్టులు ఉంటాయి. అవి ఏంటంటే, మనకి ఇందాక చెప్పినట్లు, నేను ఇదివరకు పోయిన భాగంలో చెప్పినట్లు, ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళల్లో కనుక విపరీతంగా ఛాతీలో నొప్పి, బరువు, ఆయాసం ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం ఈసీజీ తీసుకున్నట్లయితే అది గుండెపోట కాదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు వచ్చిన వాళ్ళల్లో గోల్డెన్ అవర్ అంటాం, అంటే మన గుండెపోటు ఎప్పుడు వస్తుంది, గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో సడన్గా రక్తం గడ్డగట్టినట్టయితే గుండెలోని ఒక భాగానికి రక్త సరఫరా పూర్తిగా ఒక్కసారిగా ఆగిపోవటం వలన ఈ గుండెపోటు అనేది రావటం జరుగుతుంది. మనం ఎంత త్వరగా రక్తం గడ్డని క్లియర్ చేసినట్లయితే అంత గుండె డ్యామేజ్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఈ గోల్డెన్ అవర్ అనేది మనం ఈ మధ్య చూసినట్లయితే దీని అవేర్నెస్ మనం ఎక్కువగా మనం క్రియేట్ చేస్తున్నాం అందరిలో. ఈ గుండెపోటు వచ్చిన మొదటి గంటలో మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ గుండెపోటు వల్ల సంక్రమించే మరణాలని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరికైతే ఈ గుండె నొప్పి, ఛాతీలో మంట ఇటువంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా ఒక ఈసీజీ అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీకు దగ్గర ఉన్న హాస్పిటల్లో ఇమీడియట్గా ఒక ఈసీజీ తీసినట్లయితే మనకి గుండెపోటు వచ్చిందా లేదా అనేది మనం నిర్ధారించవచ్చు, 90% నిర్ధారించవచ్చు. ఒకవేళ ఈసీజీలో మనకి నిర్ధారణ కాకుండా మనకి ఇంకా అది గుండెపోట కాదా అనే అనుమానం ఉన్నట్లయితే ఒక రక్త పరీక్ష ట్రోపోనిన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రోపైడ్ టెస్ట్ అనేది మనం చేసినట్లయితే అది గనక ఎలివేటెడ్గా ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకి గుండె జబ్బు వచ్చినట్టు మనం నిర్ధారించుకుని ఇమీడియట్గా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ గుండెపోటు అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా దానివల్ల మరణం సంభవించకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత గుండె జబ్బు వచ్చాక ఈకో టెస్ట్ చేసినట్లయితే మనకి గుండెలో ఏ భాగం అనేది పంపింగ్ అనేది తక్కువగా ఉంది, మనకి నిజంగా గుండెపోటు వచ్చిందా లేదా అనేది కూడా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైన టెస్ట్, ఒకసారి గుండె జబ్బు ఉంది అనేది మనం నిర్ధారించుకున్నాక ఈసీజీ ఈకో వీటిల్లో మనకు గనక గుండె జబ్బు ఉన్నట్లు మనకు తెలిస్తే నెక్స్ట్ టెస్ట్ యాంజియోగ్రామ్ టెస్ట్ అని ఉంటుంది. ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే టెస్ట్ అన్నమాట. ఇది కన్ఫర్మేటరీ టెస్ట్. ఈసీజీ ఎకోలో మనకు ఒకవేళ గుండె జబ్బు ఉండే అనుమానం ఎక్కువగా ఉంటే అప్పుడు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినట్లయితే అందులో మనకు అసలు గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఎక్కడెక్కడ ఈ పూడికలు ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఈ పూడికలు ఉన్నాయి అనేది మనకి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది అప్పుడు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. టెస్టులన్నీ మనకి ఇలా రకరకాలుగా ఉన్నాయి, వీటితో మనం ఈ గుండె జబ్బులు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది.
0: మరి ఇప్పుడు ఈ యాంజియోగ్రాము ఎప్పుడు చేస్తారండి, ఎలా చేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారు?
1: మనకి యాంజియోగ్రామ్ అనేది

0: రకాలుగా చేయొచ్చండి. ఇదివరకు కేవలం గ్రాయిన్ నుంచి, కాలు నుంచి, తొడ నుంచి ద్వారా ఒక కెథెటర్ని గుండెకి పంపించి అక్కడి నుంచి మనం కాంట్రాస్ట్ అంటే ఒక డై ఉంటుంది ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాలని చూడటం అనేది జరిగేది. ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో మనం చేతి నుంచి ద్వారా కూడా ఈ టెస్ట్ అనేది చేయటం జరుగుతుంది. చేతి నుంచి కానీ కాలు నుంచి కానీ మనకు అవసరాన్ని బట్టి మనం ఈ పరీక్ష అనేది చేయటం జరుగుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఎక్కువ శాతం చేతి నుంచేనే మనం ఈ పరీక్ష అనేది చేయటం జరుగుతుంది. ఈ టెస్ట్లో మనం ఒక చిన్న కెథెటర్ దాదాపు ఒక 1.5 to 2 millimeters విడ్త్ ఉండే కెథెటర్ని చేతి ద్వారా మనం గుండెకి పంపించి అక్కడి నుంచి ఒక ఇంజెక్షన్, చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్తో మనకి గుండె పైన ఉన్న రక్తనాళాలన్నీ మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు మనకి ఇంజెక్షన్ ఇచ్చాక ఎక్కడెక్కడ బ్లాక్లు ఉన్నాయి, ఎంత తీవ్రంగా బ్లాక్లు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా సుస్పష్టంగా మనకి యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలి, ఒకవేళ బ్లాక్స్ 1, 2 ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం, ఒకవేళ మల్టిపుల్ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ అని మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది యాంజియోగ్రామ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు.
1: మరి డాక్టర్ గారు, ఈ నిర్ధారణ పరీక్షలు కానీ యాంజియోగ్రామ్ కానీ చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అంటారు, థర్డ్ ఒపీనియన్ అంటారు, అబ్బా పర్వాలేదులే ఒకటే ఉంది కదా అలాగే చెప్తారు అని కొన్ని అపనమ్మకాలు కానీ, ఇలా వీటి గురించినటువంటి విశ్లేషణ, వీటి గురించినటువంటి క్లారిటీ కొంచెం ఇస్తారా?
0: మనకి డెఫినెట్గా రెండో ఒపీనియన్, మూడో ఒపీనియన్ తీసుకోవటం మంచిదేనండి. కాకపోతే మనకి గుండె పోటు అంటే నార్మల్గా మనకి ఇప్పుడు గుండె జబ్బులు రెండు రకాలు, స్టేబుల్ యాంజైనా అంటాం. స్టేబుల్ యాంజైనా అంటే నార్మల్గా మనం అంతా బాగుంటాము, కాకపోతే ఏదో పని చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు అలా కొంచెం ఛాతీలో బరువు అనిపిస్తుంది, లేకపోతే ఆయాసం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం యాంజియోగ్రామ్ చేసుకుంటే ఒకటి కానీ రెండు కానీ బ్లాక్లు ఉండొచ్చు. అప్పుడు మీరు తప్పనిసరిగా మీరు సెకండ్ ఒపీనియన్ లేకపోతే థర్డ్ ఒపీనియన్ తీసుకుని ఒక డాక్టర్, ఎందుకంటే డాక్టర్లో కూడా ఒక డాక్టర్ ఒక్కొక్క రకంగా ఆలోచించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అడ్వైస్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ గుండె పోటు అంటే మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందివ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మనకి ఎప్పుడైతే ప్రతి నిమిషం కీలకం అనే పరిస్థితి ఉన్నప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అనేది తీసుకోవటం కోసం టైం వేస్ట్ చేసినట్లయితే అది పేషెంటే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్లు గుండె పోటు వచ్చిన తర్వాత మొదటి గంట అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మొదటి గంటలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనం గుండె కండరం అనేది ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. గుండెపోటు వల్ల సంభవించే మరణాన్ని కూడా చాలా వరకు మనం ఈ మొదటి గంటలో మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే మనం ఈ మొదటి గంటలో మనం ఈ డెత్ అనేది ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఒక కార్డియాలజిస్ట్ కనుక మీకు ఇలా గుండెపోటు వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ అని అటు ఇటు పరుగులు తీసే బదులు ఎక్కడైతే కార్డియాలజిస్ట్ ఉన్నారో మీరు ముందెళ్ళిన హాస్పిటల్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, మీరు వన్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ తీసుకుని స్టెబిలైజ్ అయ్యాక మీరు కావాలంటే మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అప్పుడు తీసుకోండి. కానీ ఇమీడియట్గా అప్పుడు ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీగా వైద్యం అందించాల్సిన పరిస్థితిలో మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అని టైం వేస్ట్ చేసినట్లయితే అది పేషెంట్కి ఎక్కువ హాని కలిగించడం తప్పితే దానివల్ల ప్రయోజనం ఉండదు.
1: యాంజియోగ్రామ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమి లేకుండా ఉంటుందండి?
0: యాంజియోగ్రామ్ అనేది సాధారణంగా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఒకటే ఏంటంటే మనకి అధికంగా షుగర్ ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి మనం ఈ డై ఇవ్వటం వల్ల కిడ్నీస్ మీద కొంత లోడ్ పడి కిడ్నీస్ కొంత మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సాధారణంగా మనం ఈ యాంజియోగ్రామ్కి 20 ml కాంట్రాస్ట్తోనే మనం చేయటం జరుగుతుంది. సో అందుకని పెద్దగా మనకి 1% కాంప్లికేషన్ రేట్ అనేది ప్రతి టెస్ట్కి దేనికైనా ఉండొచ్చు. అంటే ఈ కాంట్రాస్ట్ అనేది ఇచ్చినప్పుడు కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఒక 1 to 2% ఉండే అవకాశం ఉంటుంది. బట్ 99% మనకి ప్రాబ్లం అనేది ఉండదు యూజువల్గా.
1: కాబట్టి గుండె జబ్బుల ఈ నిర్ధారణ పరీక్షలకి చాలా వాల్యూ ఉంది.

0: ఉంది, వాటిని అశ్రద్ధ చేయకూడదు. కావలసి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. చేయించుకొని నాకేం లేదు అని చెప్పి నిర్ధారించుకొని హాయిగా గుండె మీద చేసుకుని పడుకోవచ్చు కానీ, లేదా తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలేని పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ చాలామందికి ఉంటుంది. అలాగా ఆ పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ వల్ల ఇంకా ముదిరిపోయి తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు చాలా ధన్యవాదాలండి. వచ్చే కార్యక్రమంలో ఇంకా ముఖ్యంగా యాంజియోప్లాస్టీ అనేటటువంటి అతి ప్రధానమైనటువంటిది, ఈ గుండె జబ్బులు లోపల క్లియరింగ్ అది ఎలా చేస్తారు ఏంటి, వాటి గురించినటువంటి వివరాలు మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ వారానికి ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలు డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో 102.2 మెగాహెచ్పై. సమయం 6:50 దాటి 6 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వ్యవసాయ సూచనలు, వెంటనే వింటారు.
1: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని 3 భాగాలుగా చేసుకుని, ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30-35 రోజుల మధ్య, మిగిలిన 3వ వంతు విత్తిన 50-55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాషి ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాషి ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని కూడా 3 పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింకు లోపాన్ని గమనించినట్లయితే, లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింకు లోపాన్ని మనం ఏ విధంగా గమనించుకోవచ్చు అంటే, ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింకు లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఏ ఏ రకాల్లో ఎటువంటి పోషకాల్ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే, ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే 80%, ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే, ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే, ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథాలిన్ ను ఎకరాకు 1 లీటర్ 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% WP 400 గ్రాములు మందును, లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సి 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రాజన్ 50% WP 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2-4 డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే, విత్తిన 30-35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధె నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధ నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. 30-40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6-8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30-35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడలు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చును. సూక్ష్మనీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు, అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి 2 రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, 2వది గులాబీ రంగు కాండం తొలచు పురుగు. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనీస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రల్ నిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారి చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ

0: ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ నాలుగు వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామ బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళి పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల థయోడి కార్బు 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఎమామిక్టన్ బెంజోయేటు 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడలు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు అలాగే పరాన్న జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% SCL ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ FM రెయిన్బో 102.2 MHz పై మీరు వింటున్నారు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: అమ్మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 7:15 పంటసీమలు కార్యక్రమంలో. కోస్తా తీరంలో సముద్ర నాచు మొక్కల పెంపకం ద్వారా మత్స్యకార మహిళల్లో ఆర్థిక స్వావలంబన, ఈ అంశం గురించి డాక్టర్ భీమేశ్వరరావు గారితో పరిచయం. జానపద గీతం ఉంటుంది. 3వ అంశం విశేషాలు, పుదీనా సాగు విశేషాలు వినవచ్చు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి కొత్తగూడెం సమర్పణ. 8:00 ఇంగ్లీష్ టాక్ కార్యక్రమంలో డేంజరస్ ఆఫ్ టొబాకో అండ్ వేస్ట్ కంట్రైన్స్ ఎడిక్షన్ అంశం గురించి రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ సాంబశివరావు గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి కడప. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు, విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మర్యాదాస్ గారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వినవచ్చు. ప్రసార విశేషాలు విన్నారు.
5: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
6: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధత ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు రాష్ట్ర సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతిస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
4: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
3: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81.35 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియని చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను

0: పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023 మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 ఎక్కువ మంది నిందితులపైన 207 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సిబిఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియె అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బాహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగాను, దేశంలోని 3 రాష్ట్రంగాను అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అస్సాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన

రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులు

0: బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి అతి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో 102.2. పంట సీమలు. ఈనాటి పంట సీమల కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో కోస్తా తీరంలో సముద్ర నాచు మొక్కల పెంపకం ద్వారా మత్స్యకార మహిళల్లో ఆర్థిక స్వావలంబన, ఈ అంశం గురించి పశ్చిమగోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం విషయ నిపుణులు డాక్టర్ కె భీమేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
5: కె భీమేశ్వరరావు గారు నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: సార్, మీరు ఉండిలో ఉన్న మత్స్య పరిశోధనా స్థానంలో విషయ నిపుణులుగా ఉన్నారు కదండి. మనం ఈరోజు రైతు సోదరుల కోసం అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నడుపుతున్నటువంటి మహిళల కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. అదేంటంటే, కోస్తా తీరంలో మనకు చాలా సుదూరమైనటువంటి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ సముద్రపు నాచు మొక్కలు పెంచడం ద్వారా మత్స్యకార మహిళలకు అలాగే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మనం ఆర్థిక స్వావలంబన అందించవచ్చో ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు మన భారతదేశంలో ఈ సముద్రపు నాచు సీవీడ్ అని మనం ఏదైతే అంటున్నాం, ఎందుకని అంత అత్యంత విలువైందిగా మనం పరిగణిస్తాము, అలాగే ఒక సముద్ర వనరుగా కూడా గుర్తింపు పొందింది కదా, దీని ప్రాముఖ్యత ఏంటి, దీనికి ఉన్న అవకాశాలు ఏంటి ఒకసారి చెప్పండి.
6: సముద్రపు నాచు అంటే మనం ముఖ్యంగా సీవీడ్ అంటాం. ఈ సీవీడ్స్ అనేది ముఖ్యంగా మనకి ఈ సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే ఒక నాచు మొక్క. అంటే ఇవి మొక్కలు అనడం కన్నా నాచు అంటారు. పెద్ద సైజులో ఉండడం వల్ల ఈ చిన్న చిన్న నాచుల కన్నా వీటి పెద్ద సైజుగా ఉంటాయి. భూమిపై పెరిగే మొక్కలకి వీటికి చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సముద్రపు నాచులో మనం ఎందుకు ఈ మాట్లాడుకుంటున్నాం అంటే వీటిలో ఎక్కువ శాతం పోషకాలు, ఖనిజాలు, అంటే మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇలాంటి మినరల్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీటి నుంచి ఎన్నో రకాల ప్రోడక్ట్స్, ఉత్పత్తులు చేస్తారంటే ఫార్మకాలజికల్, మెడికల్, అగ్రికల్చర్ వీటికి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్లో వీటి యొక్క ఆవశ్యకత ఉన్నది. అందుకే ఈ సముద్ర నాచు గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ప్లస్ వీటిని సాగు చేయడం వల్ల లాభదాయక విషయాల గురించి కూడా మనం చర్చించుకోవాలి. కేవలం అంటే మత్స్యకార సోదరులే కాకుండా మత్స్యకార మహిళలు కూడా వీటిని కల్చర్ చేయడం కానీ సాగు చేయడం ద్వారా వాళ్ళకి లాభం పెంచుకోవచ్చు. సముద్రపు నాచు భారతదేశంలో తమిళనాడు ప్రాంతం, కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకు అంటే ఈ దీవులు పగడపు దీవులు ఉంటాయి. ఇందులో ఈ సముద్రపు లోతు

0: ఎక్కువగా ఉండడం, వాటర్ ప్యూర్గా ఉండడం, లవణీయత 30% ఉండడం వల్ల ఈ మొక్కలకు పెరగడానికి ఆస్కారం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తీరంలో చూసుకుంటే కాస్త అడ్డంకులు ఉన్నా కూడా మనం ఏరియా జియోట్యాగింగ్ చేసుకొని సరైన ఏరియాని, నేలను గుర్తించుకొని ఆ ప్రాంతాన్ని మనం ఎంచుకుంటే దాని తగ్గట్టు మొక్కలు కూడా ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. ఈ మొక్కలను కూడా పెంచుకోవడం ద్వారా మనం వీటిని సాగు చేసి దాని ద్వారా ఆర్థిక సంపదను చేకూర్చుకోవచ్చు. మనం భారతదేశం చూసుకుంటే 11,000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం చుట్టూ తమిళనాడు, కేరళ, అంటే ఈ గుజరాత్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మరియు ఇప్పుడు కేరళలో ఉన్న సిఎంఎఫ్ఆర్ఐ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గత 1990, 60 నుంచి 70 నుంచి వీటిపైన విస్తృతంగా పరిశోధనలు చేశారు. కేవలం ఈ పరిశోధన వాళ్ళు కొంత ల్యాబ్ వర్కే ఉండిపోయింది. దాని తర్వాత వీళ్ళు వీటి మొక్కలను గుర్తించారు, ఏ మొక్కలు ముఖ్యమైనవి గుర్తించి పరిశోధనను ఒక్కొక్క ఏరియాగా తీసుకొచ్చారు. మొదటగా తమిళనాడులో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వీటిని స్థాపించి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 100 మంది సభ్యులలో 50 మెంబర్స్ పక్కాగా మహిళలు ఉండేటట్టు చూసుకున్నారు. ఈ సాగులో మహిళలు ఎందుకు ముఖ్యం అనగా, అంటే ఈ సాగులో ఎక్కువ శాతం ఎక్కువ బరువుతో చేసే పనులు కానీ ఇలాంటివనే కానీ తక్కువ ఉంటాయి. కేవలం ఒక్కసారి ఈ సాగుకు సంబంధించిన మెథడ్స్లో, కొన్ని మెథడ్స్లో వీటిని సాగు చేస్తాం. వాటిని మనం ఒక్కసారి స్థాపించిన తర్వాత మహిళలు వాటిని ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. భూమిపై పండిస్తున్నాం వరి కానీ, నాట్లు వేస్తాం, ఇలా విత్తనాలు చల్లడము, తర్వాత గడ్డి కోయడము, వాటిని తీయడము, ఎండబెట్టడము, ధాన్యాన్ని ఆరబెట్టి చల్లడం, ఈ మొక్కలను దారాలకి కట్టడము, దాని తర్వాత ప్రతిరోజు దాన్ని వీక్షించడము, ఉదయం సాయంత్రం కానీ దాన్ని వీక్షించడము, దాని తర్వాత వాటిని ఒక 50-75 డేస్ అలా అయిన తర్వాత ఈ మొక్కలు మనకు కోత దశకు వస్తాయి. ఈ మొక్కలను తీసుకొని ఎండబెట్టి వాటిని విక్రయించడం. ఇందులో మహిళలు పూర్తి స్వేచ్ఛగా వారు పనిచేసుకోవచ్చు.
1: భీమేశ్వరరావు గారు, మనం ఈ పద్ధతులు, ఈ మార్కెటింగు, అలాగే వీటితో వచ్చే ఉపోత్పత్తులు మాట్లాడుకోబోయే ముందు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మనకు దాదాపు 900 కిలోమీటర్ల పైన ఉంది కదా. ఈ సముద్రపు నాచు ప్రయోగాలు చేయడానికి కానీ, సాగు చేయడానికి కానీ ఏ జిల్లాలు అనుకూలంగా మనం గుర్తించామండి?
0: జిల్లాలు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1978 ప్రాంతంలో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సిఎంఎఫ్ఆర్ వాళ్ళు కొన్ని ప్రాంతాలను గుర్తించారు. అందులో ఒక 49 ప్రాంతాల్లో ఈ సాగుకు అనుకూలమని గుర్తించారు. అంతేకాకుండా 2003-2004 ప్రాంతంలో ప్రకాశం, కృష్ణ మరియు కొన్ని జిల్లాల్లో ఈ సాగు అనుకూలమని గుర్తించారు. అంతేకాకుండా 2015 ఎన్ఎఫ్డిబి వారి సహకారంతో విజయవాడ విజయనగరం ప్రాంతాల్లో ప్రదర్శనకు తగ్గట్టుగా వీటిని సాగు చేశారు. అంటే కేవలం మార్కెటింగ్ అంటే లాభదాయకంగా కాకుండా ఇలా పెంచి ప్రదర్శన చూపించి రైతులను కానీ మహిళలకు కానీ చూపించేటట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్ఎఫ్డిబి వారి సహకారంతో చేశారు. ఈ నాచులో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతంలో మనకు 80 నుంచి 87 జాతులు నాచులు మొక్కలు మనకు లభిస్తాయండి. ఇందులో కేవలం కొన్ని మొక్కలు మాత్రమే సాగుకు అనుకూలం ఇస్తాయి. ఈ సాగుకు తగ్గట్టు మొక్కలను మనం స్వీకరించి ఇన్స్టిట్యూషన్స్ వారు గుర్తించిన ఒక 49-50 ఏరియాస్ వాటిలో మనం పెంచుకుంటే లాభదాయకం. అంతేకాకుండా ఈ ప్రాంతాలు ఏవైతే మనం గుర్తించాలో బే ఏరియాస్ అంటాం. అంటే మనం భూమిలో చూస్తున్నప్పుడు చుట్టుపక్కల మనకు సముద్రం ఆటుపోట్లు తక్కువగా ఉండాలి, మరియు సముద్రపు లోతు తక్కువగా ఉండాలి. ఒక 2-3 మీటర్లు ప్రాంతంలో ఉన్న ఏరియాస్ని ఈ సముద్రం నాచు మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. బే ప్రాంతాలు అంటే విశాఖపట్నం కొన్ని ఏరియాస్లో మనకు చూసుకుంటే బే అంటే ఒక వలయాకారంలో ఉంటుంది. ఈ వలయాకారంలో ఉండడం అంటే ఏం లేదు, మనం ఉన్న ప్రాంతం నుంచి అటు ఇటు భూమి అనేది ముందుకెళ్తూ ఉంటుంది. దానివల్ల సముద్ర పాటుపోట్లు తక్కువగా ఉంటాయి. ఈ తక్కువ సముద్ర పాటుపోట్లు ఉండడం వల్ల ఈ ప్రాంతాలు అనేది మత్స్యకారుల్లో ఈ పంజరం చేపలు పెంచడానికి కానీ సముద్ర నాచు పెంచడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ తీరం మనకు అంటే 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా మనం గుర్తించిన ప్రాంతాల్లో సులువుగా వీటిని పెంచుకోవచ్చండి.
1: సార్, తర్వాత ఈ సముద్రపు నాచు సాగులో ప్రధానంగా ఉపయోగించే పద్ధతులు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఒకసారి వివరంగా చెప్పండి సార్.
0: ఈ సముద్రపు నాచు పెంచే పద్ధతిలో మనం చూసుకుంటే ప్రాచీన పద్ధతిలో ఒక 2-3 ఉన్నాయి. ఇప్పుడు దాన్నే మాడిఫై చేసి కల్చర్ చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంబో రాఫ్ట్ అంటే నీటిపై తేలియాడే ఒక చిత్రస్రాకార రాఫ్ట్ ద్వారా కల్చర్ చేస్తారు. రెండోది మోనోలైన్ కల్చర్ ఒకటి, ట్యూబ్ నెట్ కల్చర్ ఒకటి. ఈ మూడు కూడా ముఖ్యమైనది. మిగతావి కొన్ని ఏంటంటే కొన్ని పగడపు దీవుల్లో కొన్ని సబ్స్ట్రేట్ మీద వెళ్ళి పెంచడము, ల్యాబొరేటరీలో కొన్ని పెంచడం, ఇవి ఉంటుండేది. ముఖ్యంగా మనకి ఈ బ్యాంబో రాఫ్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించుకొని చేసుకోవచ్చు. ఈ బ్యాంబో రాఫ్ట్లో చూసుకుంటే 12x12 అడుగులు 3.6 మీటర్ల బ్యాంబోస్ని తీసుకొని ఒక చతురస్రాకారంలో మనం తాళ్ళతో కట్టుకోవాలి. ఒక 6 mm తాళ్ళతో కట్టుకొని ఈ తాళ్లను కట్టుకున్న తర్వాత వీటికి చివరి అనే మూలల్లో 1 మీటర్ పొడవు ఉన్న బాంబోస్ని చిత్రాసరాకారంలో కట్టుకోవాలి. దాని ద్వారా ఈ బాంబో రాఫ్ట్ అనేది నీటిలో తేలియడానికి సులువుగా ఉంటుంది. దాని తర్వాత మనం వీటికి పాలిప్రొప్లిన్ అంటే దారాలు ఉంటాయి, తాళ్ళు. ఈ తాళ్లను 20 తాళ్ళు అంటే మనం నిర్మించుకునే ఈ ఫ్రేమ్కు తగ్గట్టు 20 తాళ్ళని 4 మీటర్లు 4.5 మీటర్లు కత్తిరించుకొని ఈ బాంబో రాఫ్ట్ కట్టుకోవాలి. 20 కట్టుకున్న తర్వాత మనం హెచ్డిపిఈ తాళ్ళు ఉంటాయి, ఈ తాళ్ళని 1x20 సెంటీమీటర్లు కట్ చేసుకొని ఈ తాళ్ళకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాలిప్రొప్లిన్ తాళ్ళకు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా ఒక్కొక్క తాడుకు 20 కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు మొత్తం 20x20 400 వరకు మనకు ఈ తాళ్ళు అనేది వేలాడదీస్తాం. ఈ వేలాడదీసిన తాళ్ళకి కప్ప పైకస్ ఒకటి ఉంటుందండి, గ్రాసిల్ ఏరియా. ఇవి ముఖ్యమైనవి, ఎందుకంటే మన తీర ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది, పెంచడానికి అనువుగా ఉంటుంది. వీటిని ఏంటంటే శాకీయ పద్ధతిలో వీటిని మనం తాళ్ళకు కట్టుకోవడం కట్టుకొని మనం ఈ రాఫ్ట్ని సింకర్స్ అంటే బాటమ్ సముద్రంలో ఈ రాఫ్ట్ కొట్టుకోకపోకుండా బలమైన తాళ్ళతో కట్టుకొని కొన్ని అవసరమైనప్పుడు ఫ్లోటర్స్ కూడా పెట్టుకోవాలి, అంటే నీటిలో తేలియాడేటట్టు. ఇలా కట్టుకున్నప్పుడు మనకు ఒక్కొక్క తాడుకి అంటే 60-80 kg వరకు ఒక్కొక్క రాఫ్ట్కి మనం సముద్రపు నాచు అవసరం వస్తుంది. కట్టుకున్న తర్వాత మనకు దిగుబడి అంటే 45-75 రోజుల్లో మనకు దగ్గర ఒక రాఫ్ట్ నుంచి 1 సంవత్సరానికి 1 టన్ను వస్తుంది. ఈ టన్ను వచ్చిన దాంట్లో కేవలం మనం 750 kg నాచుని ఎండబెట్టుకొని వాటిని ఎండబెట్టుకున్న తర్వాత కేవలం 75 kg అవుతుందండి. మామూలుగా తాజా నాచు అయితే మార్కెట్లో 20-30 రూపాయలు ఉంటుంది, ఎండబెట్టిన నాచు అయితే మనకు 90-100 రూపాయలు ఉంటుంది. దీని ద్వారా ఈ రాఫ్ట్ పద్ధతి ద్వారా 75 kg అంటే 100 వేసుకున్న 7500 మనకు 7000-8000 అలా మనకు 1 సంవత్సరంలో 1 రాఫ్ట్ నుంచి సంపాదించుకోవచ్చు. మరియు ఈ రాఫ్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి నిర్మించడానికి తగిన ఖర్చులు చూసుకుంటే 2000-3000 ఇందులో నుంచి తీసేస్తే సంవత్సరానికి 5000 ఒక రాఫ్ట్ నుంచి. ఇలా మీరు 1 హెక్టార్లో 400 రాఫ్ట్లు నిర్మించుకొని పెంచుకోవచ్చు. ఆ విధంగా 20 లక్షలు ఆదాయం సంపాదించుకోవచ్చు.
1: సార్, ఇక్కడ చిన్న డౌట్ అండి, ఇప్పుడు సముద్రపు వాటర్స్లో ఇలాంటివి చేసుకోవడానికి మనకు ప్రభుత్వ అనుమతులు ఏమైనా కావాలా అండి?
0: ప్రభుత్వ అనుమతులు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కొన్ని ప్రాంతాలు ఈ ఇన్స్టిట్యూషన్స్ గుర్తించాయి. మనం వీటిని పంచుకోవాలి అనుకున్నప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి మాట్లాడి ఇట్లా పెంచుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు, ముఖ్యంగా అంటే పెంచుకునే ముందు మహిళలైతే ఇంకెవరైనా కానీ ఈ గ్రూప్స్గా ఫామ్ అయ్యి కల్చర్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకారం తీసుకుంటే వాళ్ళు కొన్ని గుర్తించిన ప్రాంతాలను చూపించి దాని తగ్గట్టు ఈ పిఎంఎస్ఎస్వై ద్వారా మనకు ఆర్థికంగా వారికి అందించబడుతుంది.
1: సార్, అలాగే సముద్రపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఏమున్నాయి, ఇవి ఏ పరిశ్రమలో ఉపయోగించడానికి అవకాశం ఉందండి?
0: సముద్రపు నాచు కల్చర్ గురించి చెప్పుకుంటున్నామంటే ముఖ్యంగా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విలువైన ఉత్పత్తులు అంటే ప్రోడక్ట్స్ ఇవి. ఎందుకంటే ఒక ఫార్మాసిటికల్స్ మరియు వస్త్రాలు, బ్యూటీ, ఆహారంగా తీసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయండి, ప్లస్ మైక్రోబయాలజికల్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా అగార్, అగారోస్ జెల్ మరియు కెరాజినియన్ మరియు ఆల్జినేట్స్ అనేటివి ముఖ్యంగా ఈ సీవీడ్ నుంచి ఉత్పత్తి చేసే పదార్థాలు. అగార్ మరి అగరోస్ జెల్ కెరాజినియన్ అనేది రెడ్ ఆల్గే నుంచి మనకు ఉత్పత్తి చేస్తాం, ఆల్జినేట్స్ అనేది బ్రౌన్ ఆల్గే నుంచి వస్తాం. ముందుగా ఈ నాచు చూసుకుంటే సముద్రపు నాచులో 3 రకాలు ఉంటాయి, అంటే వీటి పిగ్మెంట్ ద్వారా. ఇవి భూమిపై పెంచే మొక్కలతో పోలిస్తే వీటికి ఆకులు, కాండం, వేర్లు ఉండవు, కేవలం తాలస్ అనే ఒక భాగం ఉంటుంది. ఈ తాలస్తో పాటు హోల్డ్ ఫాస్ట్ అంటే సబ్స్ట్రేట్ అంటే బాటంలో అతుక్కోవడానికి తగ్గట్టు ఒక హోల్డ్ ఫాస్ట్ సెల్స్ ఉంటాయి. సో మిగతావన్నీ కూడా ఫాండ్స్ అంటాం, అంటే ఆకుల్లాగా వేరులాగా ఉంటాయి. వీటిలో పిగ్మెంట్స్ ఉంటాయి, ఫైకోజాంతిన్, క్లోరోఫిల్. ఈ పిగ్మెంట్స్ ద్వారానే బట్టి వీటిని రెడ్ ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే గుర్తిస్తాం. గ్రీన్ ఆల్గేలో మనకు కీటోమార్ఫా, ఉల్వా వీటిని మనం కొంతమంది ఆహారంగా తీసుకుంటారు జపాన్, చైనా ప్రాంతాల్లో. ఈ బ్రౌన్ ఆల్గేలో చూసుకుంటే సర్గాసం, టర్బినేరియా ఉంటుంది. వీటిని ఆల్జినేట్స్ అనే ప్రోడక్ట్స్ను తయారు చేస్తాం. ఇవి వస్త్రాల తయారీలో కానీ అంటే లిక్విడ్ సీవీడ్ ఎరువులు వీటిని తయారు చేయడానికి ఈ ఆల్జినేట్స్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ ఆల్గే నుంచి చాలా రకాల జాతులు ఉన్నాయి మనకి. అంటే అగరోస్ జెల్ తయారు చేయడానికి అగార్ జెల్, కెరాజీనియన్, ఎడ్యులిస్ కానీ, గ్రాసిలేరియా ఎడ్యులిస్, గ్రాసిలేరియా ఇలాంటి జాతుల నుంచి, కపాఫైకస్ అల్వార్జియా వీటి నుంచి కెరాజీనియన్ ఉత్పత్తి చేస్తాం. ఈ కెరాజీనియన్ ఏంటంటే ముఖ్యంగా ఇది స్ట్రెంగ్త్ని చేస్తుంది. అంటే మనం ఏదన్నా ప్రోడక్ట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, కొన్ని జెల్స్, ఫుడ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఇవి ఏం చేస్తుందంటే వాటికి స్టెబిలిటీని, స్ట్రెంగ్త్ని, థిక్నెస్ని చేకూరుస్తుంది. అంటే మనం చూస్తున్నాం కొన్ని జెల్లీ పదార్థాలు మనం బయట చూస్తుంటాం, ఈ పదార్థాలకు ఈ కెరాజీనియన్ యాడ్ చేయడం వల్ల ఈ విధంగా జెల్లీగా ఫామ్ అవుతుంది. ఈ అగరోస్ జెల్ అనేది డిఎన్ఏలో మనం అగరోస్ జెల్ అవసరం అవుతుంది. అంటే పరిశోధనలో అగార్ అనేది మైక్రోబయాలజికల్ ల్యాబ్స్లో మనం అనుకున్న బ్యాక్టీరియాని కల్చర్ చేసి అది ఉన్నదా లేదా అని గుర్తిస్తాం. ఈ గుర్తించడానికి ఈ అగార్ అనేది ఒక బ్యాక్టీరియా పెరగడానికి మీడియా లాగా సహకారం చేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు కానీ ఈ ఆల్జినేట్స్ ఎరువులు గాను, కొన్ని వస్త్రాలు, బ్యూటీ ప్రోడక్ట్స్లోను, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్లోను ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి.
1: సార్, ఈ రకాలలో ఏదైనా కానీ డైరెక్ట్ ఫుడ్గా కన్స్యూమ్ చేయడానికి ఉపయోగపడే రకం ఏమైనా ఉందండి?
0: ఉన్నాయండి. అంటే ఈ ఇప్పుడు మనం అనుకున్నాం కదా గ్రీన్ ఆల్గేలో ఉల్వ, ఇదనేది సీ క్యాబేజ్, సీ స్పినాచ్ అని అంటాం వాటిని. వీటిని చాలా వరకు మన దేశంలో కాదు కానీ జపాన్, చైనా ప్రాంతాల్లో వీటిని ఫుడ్గా తీసుకుంటారు. అంటే పోర్పైరా, నోయిర్ అని కొన్ని వాటి పేర్లు ఉన్నాయి. వీటి పేర్లతోటి మనకి ఫుడ్గా తీసుకుంటారు. ఈ ఫుడ్ ఎలా తయారు చేస్తారంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు ఆకుకూరల్లో తీసుకున్నట్టే వాళ్ళు ఆకుకూరలుగా స్వీకరిస్తారు. రెండోది వీటిని డ్రై చేసి, పౌడర్ చేసి, పేపర్ లాగా అంటే ఒక షీట్ లాగా ఫామ్ చేసి కొన్ని ప్రాంతాల్లో వీటిని సుసి అనేవి ఉంటాయి, వీటి పైన కవర్ చేస్తారు. సీవీడ్ సుషి అనమాట. అంటే లోపల వీటిలో రైస్ పెట్టి ఈ పేపర్ పైన వేసి ఫిష్ కానీ, శ్రింప్ కానీ మధ్యలో పెట్టి ఈ సుషి అని కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేస్తారండి.
1: అవును సార్. భీమేశ్వరరావు గారు, అంటే ఇవి డైరెక్ట్ సముద్రం నాచే కాకుండా వీటి నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులు ఇంకా చాలా ఇండస్ట్రీస్లో ఉపయోగపడతాయని చెప్తున్నారు సార్. అయితే మరి ఈ సముద్రపు నాచు సాగు విస్తరణలో ఉండేటువంటి ప్రధాన అడ్డంకులు అంటే ఏం చెప్తారు? వాటిని మనం అధిగమించడానికి మనకు మహిళలకు కానీ, యువతకు కానీ ఎటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుందని మీ ఉద్దేశం?
0: ఈ సముద్రపు నాచు పెంచడానికి ప్రధాన అడ్డంకులు అంటే మనకు ప్లస్ వాటి గురించి తెలియకపోవడం ఒకటి, సముద్రం ఆటుపోట్లు, సముద్ర ప్రాంతాన్ని గుర్తించడం మొదటగా. అంటే సముద్ర తీరం మొత్తం కూడా ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రొటెక్టెడ్ జోన్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని ప్రాంతాల్లో నేవీ వాళ్ళ ఏరియాస్ ఉంటాయి, ప్లస్ కొన్ని ప్రాంతాల్లో సాగుకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఉండవచ్చు. సో వీటిని మనం గుర్తించాలి. పక్కాగా మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ వారి ఆ సహకారం తీసుకొని, స్టేట్ ఫిషరీ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని వారు గుర్తించిన కొన్ని ప్రాంతాలని మనం కనుక్కొని ఐడెంటిఫై చేసిన ప్రాంతాలను ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఒక రెండోది ఏంటంటే ఈ సీవీడ్ సేకరణ. అంటే మనం మార్కెట్లో ఏ సీవీడ్ వేస్తే ఈ ప్రాంతంలో పెరుగుతుంది, అంటే 800 రకాల జాతులు ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో, ఒక 78 జాతులు ఉన్నాయి. ఈ జాతులలో మనకు ఏ జాతులు ముఖ్యంగా పెరుగుతాయి అంటే గ్రాసిలేరియా ఎడ్యులిస్, గ్రాసిలేరియా ఇలాంటివి ముఖ్యంగా మన ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి కాకుండా కపాఫైకస్ ఇలాంటివి, ఈ రెండు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో పెరుగుతుంటాయి.
1: ఈ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రయోగాలు చేసి నిర్ధారిస్తారు ఏ ప్రాంతాల్లో ఎటువంటి సీవీడ్ పెరుగుతుందని సమాచారం శాస్త్రవేత్తలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలరు.
0: అంటే ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంటారు డిపార్ట్మెంట్ వర్క్, ఆ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడము, దాని ద్వారా నార్మల్గా భూమిపైన ఎలా అయితే మొక్కలు వేస్తామో అలాగే ఇందులో శాస్త్రం ఎక్కువ ఉండదు. కానీ మనం ఏంటంటే ఒకసారి వాటిపైన ట్రైనింగ్ తీసుకోవడం వల్ల, అంటే ఏ మొక్కలు స్వీకరించాలి, ఏ మొక్కలు మనం ఆ దారానికి అల్లడం వల్ల పెరుగుతుంది, వాటికి వచ్చే రోగాలు ఏంటి, ఎటువంటి ప్రాంతాల్లో ఎంత లోతులో మనం వీటిని నిర్మించుకోవడము చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే సహకారాలు, పిఎంఎస్ ద్వారా మనకు ఎంతవరకు ఈ సహకారాలు వస్తాయని తెలుసుకోవాలి. ఒకరు ఇద్దరు, ఒక మత్స్యకార మహిళలు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ మహిళలు కానీ ఉండడం వల్ల అంటే ఈ కల్చర్లో సాఫీగా మనం ముందుకెళ్ళిపోవచ్చు, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా. రెండోది, మనం ఎప్పుడైతే ఈ సముద్రపు నాచుని ఎండబెట్టిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, వాటిని మనమే డైరెక్ట్గా ఉత్పత్తి చేయడం ద్వారా A to Z ఆదాయం అనేది మనకే వస్తుంది. అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా గవర్నమెంట్ ద్వారా వెళ్ళుకోవాలి. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి బైబ్యాక్, అంటే వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ నుంచి మళ్ళీ వాళ్ళే కొనుక్కునేటట్టు క్రెడిట్స్, అంటే బ్యాంకు లోన్స్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పుడున్న పిఎంఎస్ఎస్వై స్కీమ్స్ వీటిలో ఇలాంటి అడ్డంకులు అయితే అన్ని పరిష్కరించి చేకూర్చారు.
1: భీమేశ్వరరావు గారు చివరిగా గ్రామీణాభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే సముద్రపు నాచు సాగు తీర ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి వాల్యూ అడిషన్ అంటాం కదా, విలువ జోడించిన ఉత్పత్తుల్ని అలాగే ఈ విధమైనటువంటి ఆదాయానికి అవకాశాలు కల్పిస్తుంది అంటారు.
0: గ్రామాల్లో చూసుకుంటే ఎలాగైతే మనం ఈ ప్రాంతాలను గుర్తిస్తారో ప్రతి గ్రామాల్లో కొన్ని ప్రాంతాలను గుర్తిస్తారు. ఈ గ్రామంలో కొంతమంది అంటే మత్స్యకార మహిళలు అయితేమి ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితేమి ఒక జట్టుగా ఏర్పడి ఈ మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ మూడు రకాల పద్ధతులు ఎందుకంటే బ్యాంబో రాఫ్ట్ అనేది అంటే చిన్న స్థాయిలో మనం కల్చర్ చేసుకోవడానికి వీలవుతుంది. మన సముద్రం అడ్డుపోట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ట్యూబ్ నెట్ పద్ధతి అనేది అనుకూలంగా ఉంటుంది. లేదు మన ప్రాంతంలో సముద్రపు లోతు 1 మీటర్ 2 మీటర్లు ఉన్నాయి అన్నప్పుడు ఈ మోనోఫిలమెంట్ లైన్, ఎందుకంటే వీటిలో ఏంటంటే మనం క్యాజురైన పోల్స్ ఇవన్నీ మనం పాతుకొని నీటిలో మోనోఫిలమెంట్ లైన్స్ ద్వారా చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఫ్యామిలీస్ కానీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి చేసుకోవడం వల్ల వారే ఈ రాఫ్ట్లని ఈ కల్చర్ చేసుకోవచ్చు. వారే ఎండబెట్టుకోవడానికి అంటే ఒక రకమైన ప్లాట్ఫామ్ తయారు చేసుకొని ఎండబెట్టుకొని వాటిని సేల్స్ చేయడం ద్వారా ఆదాయం అనేది ఆ గ్రామం చుట్టే ఉంటుంది. అలాగే చదువుకున్న యువత కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఈ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయాలి, డైరెక్ట్గా మనం తాజా నాచు కాకుండా ఎండబెట్టిన తర్వాత డైరెక్ట్ ఇండస్ట్రీకి అంటే అమ్మడం వల్ల మనకు చాలా ఆదాయం వస్తుంది. తర్వాత కల్చర్ ఒక గ్రామం అవలంబించిన తర్వాత అక్కడ నుంచి పిల్లలు అంటే విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో డైరెక్ట్ ఆ పరిశ్రమలు పెట్టడానికి అంటే నాచు ఆధారిత పరిశ్రమలు
1: ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ అవుతుంది,
0: డెవలప్ చేసుకోవచ్చు.
1: పారిశ్రామికవేత్తలు కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందండి. ధన్యవాదాలు అండి భీమేశ్వరరావు గారు. అంటే చాలామందికి అవగాహన లేనటువంటి ఒక టాపిక్, ఈ సముద్రపు నాచు సాగుకి మన తీర ప్రాంతంలో అపార అవకాశం ఉందని, అలాగే దీని ద్వారా వివిధ విలువ జోడించిన ఉత్పత్తులు తయారు చేసి మత్స్యకార మహిళలు యువత అధిక లాభం పొందవచ్చు, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు, ఆదాయం కూడా ఆర్జించవచ్చు అని మీరు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: కోస్తా తీరంలో సముద్ర నాచు మొక్కల పెంపకం ద్వారా మత్స్యకార మహిళల్లో ఆర్థిక స్వావలంబన, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం విషయ నిపుణులు డాక్టర్ కె భీమేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా పుదీనా సాగు గురించిన విశేషాలు వింటారు.
1: సుగంధ ద్రవ్యం పుదీనా గురించి తెలుసుకుందాం. పంటలలో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, వివిధ పచ్చళ్ల తయారీలోను, సలాడ్లలోనూ వాడే ఈ పుదీనా లాబియేటి కుటుంబానికి చెందిన మొక్క. పుదీనా ఆకుల కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. ఈ మెంథాల్ను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ, టూత్పేస్ట్ల తయారీలోనూ విరివిగా వాడతారు. ఈ ఆకులలో కార్పోన్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవుగా చెప్పచ్చు. ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక సేంద్రియ పదార్థం కలిగిన సారవంతమైన తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరు పోయే వసతి గల ఒండ్రు నేలల వరకు కూడా దీని సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరు నిలిచే నల్లరేగడి నేలలు అంతగా పుదీనా సాగుకు అనుకూలంగా ఉండవు. పుదీనాను కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసి నాటుకుని సాగు చేసుకోవచ్చు. నాటుకునే ముందు కాండం ముక్కలను కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి, లేదా కాప్టాన్ 3 గ్రాములు, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్ళును అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే, నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకు ఒకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకు ఒకసారి నీరును పారించుకోవాలి. అంతర కృషి విషయం చూసుకున్నట్లయితే, నాటిన 25 నుండి 50 రోజులకు కలుపు తీయాలి. 50 రోజుల తర్వాత మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉండి కలుపు తీయటం కష్టమవుతుంది కాబట్టి మొదటి కోత తర్వాత మళ్ళీ ఒకసారి కలుపు తీసుకోవాలి. దీనిలో సస్యరక్షణ విషయానికొస్తే, ఆకుకూర కోసం సాగు చేస్తున్నప్పుడు వీలైనంత వరకు ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకపోవడం మంచిది. వేప సంబంధిత క్రిమిసంహారక మందులను వాడటం శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. తప్పనిసరి అయితే ఆకు తినే పురుగు నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా నువాన్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుని తగ్గించుకోవచ్చు. తెగుళ్ల నివారణకు పంట మార్పిడి చేయడం ద్వారా నేల ద్వారా ఆశించే కాండం గుళ్లను అరికట్టుకోవచ్చు. పుదీనాను మొక్కజొన్న, చిరుధాన్యపు, వరి వంటి వాటితో పంట మార్పిడి చేసుకోవచ్చు. ఆకుమాడు తెగులు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వేసవిలో ఆశించే ఎండు తెగులు నివారణకు మాగిన పశువుల ఎరువు 90 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, అలాగే 10 కిలోల వేపపిండిని కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తర్వాత ఆఖరి దుక్కులో వేసి ఈ తెగులను అరికట్టవచ్చును. నాటిన 3 నెలలకు మొదటి కోతకు వస్తుంది. మొదటి కోతలో మొక్కల మొదళ్లను 4-5 సెంటీమీటర్లు వదిలిపెట్టి కోయాలి. 2వ కోత నెల తర్వాత భూమికి దగ్గరగా కోయాలి. ఈ విధంగా 2 కోతల్లో దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులు వస్తుంది.
0: పుదీనా సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసిముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సమయం 7:45. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరూ వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
2: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
3: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది.
2: ఓ,
3: 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్కి అర్హులు అన్నట్టు.
2: అచ్చా,
3: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షల్ అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇన్షియల్గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలామందికి ఫోన్పే జీపేలు అనుకుంటే తెలీదు, సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మట్టుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అయితే ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
2: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
3: యాక్చువల్గా అయితే ఇనిషియల్గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
2: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవన్నీ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
3: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్ సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్లో ఉంది SBI బ్రాంచ్లో, సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు లోన్కి అర్హుడు,
2: ఓకే
3: 1,00,000 రూపాయలు లోన్కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంకులో చూపించాలి. ఆ బ్యాంకులో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
2: అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది.
3: అవును,
2: ఈ సర్టిఫికేట్ను చూసి మాత్రమే బ్యాంకు మీకు
3: లోన్ ఇస్తుంది.
2: బాగుంది.
3: దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు, మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మెషినరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మెషిన్ వస్తున్నది, కుట్టు మెషిన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుందంటే టూల్ కిట్, మన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ లేకపోతే ఫొటోస్ వీడియోస్ అండ్ అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి ఎలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తారు,
2: పార్సల్
3: పంపిస్తారు. క్లియర్?
2: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకు అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
3: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా పిఎం విశ్వకర్మ కింద 3 lakhs లోన్ ఇవ్వాలి. దీన్ని 2 tranches చేశారు, అంటే 2 installments అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 lakh. ఎలా అంటే 5 days ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 lakh. ఇది 18 months లో కట్టేయాలి ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 paisa కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 paisa 28 paisa అలా పడుతుంది. సో 5% అంటే 18 months లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 lakh ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో మళ్ళీ వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటుంది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 rupees వస్తాయి. మళ్ళీ 36 months గాను 2 lakhs rupees లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 rupees వస్తాయి, అలాగే 2 lakhs rupees లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏంటంటే ఈ 3 lakhs లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటాం.
2: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 lakh rupees ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
3: అవునండి,
2: బాగుంది.
3: సో ఇవండి. ఇంకా మీరు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
2: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ని
3: క్లారిఫై చేసుకోవచ్చు.
2: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను మన స్టూడియోకి పిలిచి. మా పిఎం విశ్వకర్మ చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
1: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ఓ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం.
2: కొన్ని దశాబ్దాలుగా రేడియో చేస్తున్న సేవ అమోఘమైనది. అటు దేశభక్తి మొదలుకొని దైవభక్తి దాకా, ఆధ్యాత్మిక చింతన నుండి ఆరోగ్య విషయాల దాకా, బాలల నుండి వయోధికుల వరకు నిత్యం విభిన్న అంశాలను అందిస్తూ మేలు కొలుపుతూ మేలు పలుకుతుంది ఆకాశవాణి. అన్నీ కాలాలకు సరిపడ తత్వాన్ని చెప్పి అన్నీ కాలాలలోనూ నిలిచి ఉన్న కవి, తత్వవేత్త వేమన వారి పద్యాలలోని గొప్పతనాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ ఆకర్షించిన కార్యక్రమం వేమన విశ్వదృష్టి. కొన్ని వారాల పాటు ప్రసారమై శ్రోతల మెప్పు పొందిన ధారావాహికలోనిది ఈ అంశం. ప్రసంగకర్త శ్రీ యలమర్తి మధుసూదన్.

0: లౌకికమైన ప్రాపంచిక దృష్టిలో వేమనకు మించిన కవి లేడనే చెప్పాలి. వేమన కేవలం కవి కాదు, కవి తాత్వికుడు కాబట్టి రవి చూడని దాన్ని కవి చూడగలడేమో కానీ కవి చూడని దాన్ని కూడా కవి తాత్వికుడు చూడగలడు. ప్రకృతి పదార్థాలతో జంతుజాలంతో ముడిపెట్టి మానవ సందేశం అందిస్తాడు. ఆ ఊహలు ఉపమానాలు ఇంద్రజాలంలా పాఠకుల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. ఇదొక కవితా మహేంద్రజాలం అయినా కావాలని విన్యాసాలు చేసినట్లు అస్సలు అనిపించదు.
1: అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు.

0: మన మాట చెల్లదు అనిపించినప్పుడు ఆర్భాటాలకు పోకుండా అణగి మణగి ఉండటమే మంచిది. దానివల్ల మనకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు అంటాడు. ఎలాగంటే గొప్ప కొండ కూడా అద్దంలో చిన్నగా కనిపిస్తుంది కదా, అంతమాత్రాన దాని గొప్పదనం తగ్గుతుందా అని పోలిక చెప్తాడు. దీంతో పాఠకుడు ఉక్కిరి బిక్కిరై సుళ్ళు తిరిగిపోవలసిందే, అబ్బా నిజమే కదా అనుకుంటాడు. తోకతో చుట్టి సముద్రములో ముంచగల హనుమంతుడంతటి వాడే రావణాసురుని ముందు తోక ముడుచుకొని కూర్చోవలసిన సమయం ఒకప్పుడు వచ్చింది కదా అని తనకు తెలిసిన సన్నివేశాలో లేదా తనకు జరిగిన సంఘటనలో గుర్తు చేసుకుంటాడు పాఠకుడు, ఆలోచించుకుంటాడు. ఇది వేమన్న ఉపమానానికి ఉదాహరణకి ఉన్న గొప్పదనం.
1: అన్నింటినీ అధిగమించి తమలో ఉన్న లోపాన్ని జయించి మేము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నాం.

0: దివ్యాంగులు ఎందరో వారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పరిచయాల ద్వారా ప్రసారమై ఎంతోమందికి విలువైన సమాచారాన్ని అందించే కార్యక్రమంగా నిలిచింది కళాశాల అధ్యాపకులు శ్రీ గురుప్రతాపరెడ్డి గారితో జరిపిన పరిచయంలోనిది. ఈ విధంగా తమదైన శైలిలో వివరించారు.
1: ముఖ్యంగా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగం చేసింది వీళ్ళందరికీను. దీంతో పాటు అనేకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఉంటాయి. గబాలన మెట్లు ఎక్కలేరు, లిఫ్ట్లో వెళ్ళాలన్నా కొంచెం చూసుకోవాలి, మిగతా విషయాలు అలాంటి దగ్గరలో ఎలాంటి అవకాశాలు, ఎలాంటి అవరోధాలు వీళ్ళకు ఉన్నాయి, వాటిని ఎలాగా అధిగమించవచ్చు, టెక్నాలజీ ఏ రకంగా ఇక్కడ ఉపయోగపడుతుంది?
2: అవునండి, యాక్సెసిబిలిటీ ఈస్ నాట్ ఎ ఛారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. అంటే దివ్యాంగులకు ప్రాప్యత అనేటువంటిది దయాదాక్షిణ్యాల వల్ల కల్పించేటువంటిది కాదు, వారికి న్యాయం చేకూర్చటం. ఇప్పుడు మిగిలిన వారు మెట్లెక్కి వెళ్ళిపోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి మెట్లెక్కలేనటువంటి వారు ముఖ్యంగా దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లిఫ్ట్లలో కూడా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి లిఫ్ట్ను ఉపయోగించాలంటే ఆ బటన్ ఏంటో తెలియదు. అటువంటప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిల్ డాట్స్ అనేవి ఏర్పరచాలి, లేదా ఆ లిఫ్ట్స్లో ఉన్నటువంటి బటన్స్ అది టచ్ చేయగానే ఆ బటన్ దేనికి సంబంధించిందో అది గట్టిగా చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఈ సంజ్ఞలతో కూడినటువంటి సమాచారం అందించేటువంటి వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ వినలేరు, కాబట్టి వాళ్ళకి అప్పుడక్కడ లైవ్ క్యాప్షన్ అవకాశం అనేది ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని చదువుకోగలుగుతారు, లేదా సంజ్ఞల రూపంలో తెలియజేస్తే అది వారికి ఉపయోగకరంగా ఉంటుందండి. తర్వాత పోర్టబుల్ ర్యాంప్స్ అనేవి ప్రతి బిల్డింగులో ఉండాలి. అంటే ఏ బిల్డింగుకు ఈ వీల్ చైర్లో లేకపోతే ట్రైసైకిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత వెబ్సైట్స్లో క్యాప్చా అనేది ఎంటర్ చేయమని ఆప్షన్ ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దృష్టిలోపం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ కానీ ఆ లెటర్స్ కానీ అది ఎంటర్ చేయాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అయితే ఏంటంటే వెబ్సైట్స్లో అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నట్టయితే అవి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అయినా సరే ఊరికి ఏదో అన్లేబుల్డ్ అన్లేబుల్డ్ అనో, లేకపోతే స్టార్డ్ స్టార్డ్ అని, లేకపోతే డాట్ డాట్ డాట్ అని చదువుతుంది. కాబట్టి ఏంటంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళే ఈ టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఉపయోగించే వారికి కూడా అవి అందుబాటులో ఉండేటట్టుగా ఆ సాఫ్ట్వేర్లో అవన్నీ స్పష్టంగా చదివేటట్టుగా తయారు చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఇక పార్కులు కానివ్వండి, ఇతర పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా అనువైనటువంటి పరిస్థితులు కల్పించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మన భారత ప్రభుత్వం వారు 2015 సంవత్సరంలో ఈ యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ యాక్సెసిబిలిటీలో భాగంగా వాళ్ళు జీవితాన్ని సులభతరం చేయటం కోసం అవసరమైనటువంటి పరికరాలను సబ్సిడీ రేట్లకు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కానీ ప్రభుత్వం అందించడం జరుగుతుందండి.
1: ఏ పరికరాలకి అట్లా సబ్సిడీలు అవి ఉన్నాయండి?
2: అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ సోషల్ జస్టిస్ అనేటువంటి శాఖ ద్వారా అనేక రాయితీలు, తర్వాత పరికరాలు, అంటే ఇప్పుడు వీల్ చైర్స్ కానివ్వండి లేకపోతే టియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ అంటే దీంట్లో ఇంకా చాలా పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ పర్చేజ్ అండ్ ఫిట్మెంట్ ఆఫ్ అప్లయన్సెస్ అనేటువంటి స్కీమ్ కింద చాలా కేటగిరీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఉచితంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు అందించేటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు రాసుకోవటానికి కొంచెం థిక్ పేపర్, అంటే చాలా కొంచెం దలసరిగా ఉన్నటువంటి కాగితాలను వాడవలసి ఉంటుంది. అటువంటి థిక్ పేపర్ షీట్స్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. స్కాలర్షిప్లు కానివ్వండి, తర్వాత రవాణా అలవెన్సులు, తర్వాత రీడర్ అలవెన్సు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు.

0: పోటీ పరీక్షల్లో విజయం అన్నది పట్టుదల, మానసిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది మామూలు ఉద్యోగం నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు. అసంఖ్యాక యువశ్రోతల హృదయాన్ని ఆకర్షించిన కార్యక్రమంగా నిలిచిన పరిచయం ఇప్పుడు వినబోతున్నారు. 2025 సంవత్సరంలో కడప నగరం నుండి సివిల్స్లో ర్యాంకు సాధించిన మహిళ శ్రీమతి కె. శ్రీనివాస కీర్తిరెడ్డి. వారి పరిచయం ఇది. ఆ విజేత అంతరంగాన్ని వినండి.
1: చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది ఆ యంగ్ ఏజ్ లోనే ఉంటది. ప్లస్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చిల్డ్రన్ లో చాలా వస్తున్నాయి. వెన్ వాళ్ళు ఒక సోషల్ ఇంటరాక్షన్, ఒక స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గా ఉండడము, ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్స్ ఉండడం, అవి వాటితో పాటు స్టడీస్ కూడా డెఫినెట్ గా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం అనేది యంగ్ ఏజ్ లో అలవాటైతే పెద్ద అయిన తర్వాత అలవాటు చేసుకోవడం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది నేను తల్లిదండ్రులకి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
2: అయితే మీరు బిట్స్ పిల్లాని అని చెప్పారు. జనరల్గా బిట్స్ పిల్లాని నుంచి వచ్చేటటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోయి చాలా మంచి ప్యాకేజెస్తో వెళ్ళిపోతారు కదా, మరి దానికి భిన్నంగా మళ్ళీ ఇంత కష్టపడి మళ్ళీ ఈ రూట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు?
1: అవును, బిట్స్ పిలానీలో నా చాలా మంది ఫ్రెండ్స్ మంచి మంచి కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, మంచి సాలరీస్ తీసుకుంటున్నారు. కానీ నేను నా కాలేజ్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక సివిల్ సర్వీస్ అనేది ఒక సొసైటీకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది, మనం పీపుల్కి సర్వ్ చేయడానికి రకరకాలుగా, అంటే ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి సివిల్ సర్వీసెస్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్లో నేను ఏమనుకున్నానంటే, ఒక ఉద్యోగం అనేది కార్పొరేట్ సెట్టింగ్ కాకుండా నా పర్సనాలిటీకి ఇలాంటి పబ్లిక్ సర్వీస్ ఉంటే నా ఎబిలిటీస్ని నేను బాగా యూజ్ చేసుకుంటాను, బాగా వాడుకోగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ డైరెక్షన్లో వచ్చాను. ఓవరాల్గా మనకి మైండ్స్కి ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం ఉంటుంది. మనము ఆ 3 మంత్స్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము, మనం నోట్స్ చేసుకొని ఉంటాము, కానీ యూజువల్గా లాస్ట్లో చదివినవే మోర్ ఇంపాక్ట్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా రీసెంట్ ఈవెంట్స్ నుంచే ఒక్కొక్కసారి వస్తాయి. సో ఆ 3 మంత్స్ని మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మెయిన్స్లో మనం 100% పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఇవ్వగలము. కాబట్టి ఆ ప్రిలిమ్స్ కూడా మనము టైంని, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను నా స్ట్రాటజీ ఎలా పెట్టుకున్నానంటే, ప్రిలిమ్స్కి ముందు ఒక 1 మంత్ ముందైనా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఐ షుడ్ బి, అంటే నేను కట్ ఆఫ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడు నాకు నేను అవుతుందా లేదా అనే సన్నగ్ధం నాకు ఉండదు అనే దాంతో ప్రిపేర్ అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నేను ప్రిలిమ్స్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను.
2: మీకు వెన్నుదన్నగా నిలిచినటువంటి వాళ్ళు, అంటే మీ కుటుంబం సపోర్ట్ కానీ, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, దాని గురించి చెప్పండి.
1: ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక్కరితో పాసిబుల్ కాదు. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మా తల్లిదండ్రులు, నాకు వాళ్ళకి ఎప్పుడూ నా మీద నమ్మకం ఉండేది. ప్రతిసారి ప్రతి ఎగ్జామ్కి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీంతోపాటు మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఎప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ నాకు పెళ్ళైన 3 ఇయర్స్కి ఈ నాకు ఈ సక్సెస్ వచ్చింది. సో ఒక ఉమెన్కి కూడా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ ఇన్లాస్, సపోర్టింగ్ పేరెంట్స్, హస్బెండ్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల సక్సెస్ పాసిబుల్ డెఫినెట్గా అవుతుంది. అండ్ నా స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళైనాక కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. డిస్పైట్ అవి కూడా మనం కష్టపడి ఒక ఉమెన్ అనేవాళ్ళు ధైర్యంగా నిల్చొని చేస్తే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ సాధ్యమవుతుంది.
0: ఇలా నిత్యం రేడియో విభిన్న అంశాలను ప్రసారం చేస్తూ అన్నీ వయసుల వారి చెంత నిలుస్తుంది, మెప్పు పొందుతూనే ఉంది.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో సామాజిక సామరస్యం, దేశ ప్రగతికి తోడ్పడుతున్న కార్యక్రమాల కలబోత ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
4: కడప కేంద్ర సౌజన్యంతో విజయ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016 సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వ కారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టు ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఈ సుధార్ పీడిఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఔర్ పీడిఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूरदराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 1 జూలై నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధూను కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 మిలియన్ డాలర్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
3: టుడే హీట్ వేవ్ టు సీమ్ రెడ్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27-29. మోడరేట్ టు సీవియర్ థండర్స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ వి రీచింగ్ అప్ టు 70 km/h ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28-30 May.
0: ఐపీఎల్లో

0: భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న రెండవ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ, ఎఫ్ఎం రెయిన్బో 102.2. దేశభక్తి గీతం వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
4: భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
5: అమ్మా ఇంకా పడుకోలేదా?
6: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
5: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
4: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయం.

0: స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. సమయం 8:45 కావస్తుంది. విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు మరికొద్దిసేపట్లో వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
2: నన్ను అన్యాయం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
3: పెద్దమ్మా, పెద్దమ్మా,
2: వచ్చావా కొడుకా? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.
4: అత్తయ్య గారు.
2: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి, చూడండి. ఏమండి, అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
3: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
2: నేదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
4: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైందనుకుంటా. బా, వాసన వస్తోంది.
2: నా తల్లే, నా తల్లే, అదుగో ఆ గూట్లో దూదుంది, తీసుకొచ్చి పెట్టమ్మా.
4: అలాగే అత్తయ్య.
2: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని. కాదు కాదు, నా సొంత కూతుళ్ళంటిది అనేవారు. అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండానే పోయారమ్మా మీ మావయ్య.
4: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటవు చేసుకోండి అత్తయ్య గారు.
2: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
3: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడలు లేదా?
4: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
2: నేనేమన్నానమ్మా?
4: అదే, నాకెవ్వరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నా కోపం వస్తుంది తెలుసా?
2: నా తల్లి, నా తల్లి, నిజమేనమ్మా, నాకెవ్వరూ లేకపోవటం ఏమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానలేమ్మా.
3: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
2: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి, శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడు అన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
4: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
2: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రానివాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయారు నాయన.
3: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మ.
2: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయన, 40 మంది వస్తారు. నాయనా సుధాకర్, నువ్వు ఆ పంచు నాయనా, ఇవిగో 10,000 రూపాయలు.
3: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
4: అయ్యో అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయటానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
2: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమయాత్ర జరిపించు నాయన.
3: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
4: అబ్బో తీసుకోవచ్చులే ఉండండి, మీకు అంతా తొందరే.
2: అదేమిటమ్మా సుమిత్ర తొందరేమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయ్ నువ్వు వెళ్ళు.
4: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
2: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
4: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక.
2: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, కానీ ఎక్కడికి రాను. నాయన సుధాకర్ నువ్వు వెళ్ళు నాయన. అదేమిటి నాయన, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖవైపు చూస్తూ అలా నుంచుంటావే?
3: అలాగే వెళ్తాను కానీ పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
2: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు నాయన.
4: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు? అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
2: సుమిత్ర ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
4: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
2: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
4: సీరియస్గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
2: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
4: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు? మావయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
2: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
4: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
3: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
2: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుగు తినాలా?
4: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమంటండి?
2: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
3: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం. అర్థమైందా?
2: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుత రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
4: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
2: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమత నాకెక్కడదమ్మా? నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో, కానీ నేను వేయలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
3: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసైపోయిన దానివి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
2: అంటే ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
3: నిజం అదేగా పెద్దమ్మా.
2: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
4: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
3: అబ్బా పెద్దమ్మా, నువ్వు అన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు, నాంచకుండా.
2: ఇందులో నాంచటానికి ఏముంది నాయన? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి. వారసుడితో తలకురువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
4: అబ్బో ముష్టి, 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
2: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
4: నేను మాట్లాడుతున్నానుగా, ఇంకా ఆయనే మాట్లాడతారు.
2: చూడమ్మా సుమిత్ర, తలకురువు పెట్టేది వాడా నువ్వా?
4: నా అనుమతి లేకుండా ఆయన తలకురువు పెడతాడని మీరేలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
2: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా? చెప్పరా.
4: అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మావయ్య గారు మీరలా ఉండేవారేమో, కానీ మేం మాత్రం అలా కాదు. మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి, అంతేనా?
3: అంతే అంతే అంతే పెద్దమ్మా.
2: ఇంతకు నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త. చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి, అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
4: చీచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
3: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
2: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేను ఇస్తానన్నా 50,000, మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగు నాయన. కాదు కాదు, అడగండి నాయన.
4: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
2: పెద్ద మనసు గలదాన్ని కనకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలుకే ఎసరు పెడతానంటున్నావు, కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
4: మీకు తెలియదేముంది అత్తయ్య గారు? మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాసారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే నా పేరుతో వ్రాసారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేరు. ఏమంటారు?
3: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్టు. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
2: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
4: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
2: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
3: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
2: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
4: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో. నీకు తల్లిని లోటు తీర్చానురా. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా. ఆ విషయం మర్చిపోకరా నాయనా.
3: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్దనాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు, వచ్చాము.
2: నీ పెళ్ళై 10 సంవత్సరాల్లో ముసలాను నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
3: అదే మరే పెద్దమ్మా.
4: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
3: అబ్బే, అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
4: ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
2: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
4: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా, వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదిగా అత్తయ్య గారు.
2: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
4: అత్తయ్య గారు, ఇక ముసుగులో గుద్దులాట వద్దండి, సూటిగా అసలు విషయం చెప్పండి.
2: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు? అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
4: అబ్బబ్బబ్బా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
2: నేను చెప్పానుగా సుమిత్ర నా అభిప్రాయాన్ని.
3: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
2: రాయనుగాక రాయను.
4: సరే పదండి, వెళ్ళిపోదాం.
3: ఏం పెద్దమ్మా, వెళ్ళమంటావా?
2: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరి పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
3: అంతే పెద్దమ్మా.
2: సరే అయితే వెళ్ళండి రా, వెళ్ళండి.
4: అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మా

0: బాబాయ్యగారికి మావారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
1: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
0: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి, పదండి వెడదాం. బా ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గులు లేకుండా రండి.
2: వెళ్తున్నాం పెద్దమ్మ.
1: వెళ్ళండి, అందులో వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేసావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముచ్చెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేను ఎలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా నేను ఎలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీకు గడుస్తాను, ఇన్నాళ్ళ బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు, నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు, శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా నా బాధ నేను పడతాను కానీ నువ్వు వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు, నీవేమీ నా చుట్టానివి కాదు పక్కానివి కాదు, అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి. అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ నీకింత పొగరు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు అవునా? నేను ఎలాగో నీ కమ్మనన్నాను, పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని అంతేగా.
0: అయ్యో దుర్గమ్మ నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి నాకు అలాంటి ఉద్దేశమే లేదు, కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కానీ సీతమ్మ నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది, సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది, విధిలిఖితం ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
0: అంతేనమ్మా అంతే.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి ఈ శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట, వాళ్ళు రావటం దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను. నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవల మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలరా వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే
1: ఉండవయ్యా బాబు. అడుగో మా అబ్బాయి వస్తున్నాడు, రానాయనారా. బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందరెందుకు నాయనా, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయనా, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం, తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
0: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు, ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
1: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా, మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు. వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా. వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా అలా జెండాకర్లా నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న 3 నువ్వు కలిపి 4 నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
1: బాబు కిరణ్.
2: అమ్మా.
1: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
1: ఇవిగో ఈ కాగితాలు చూడ్నాయనా. బాబు ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివేలా ఆ కళ్ళ వెంట నీరు కారుస్తున్నావు ఎందుకు కిరణ్?
2: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతుకుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
1: చూడాయనా, ఇక నుంచి నీకు కానీ నాకు కానీ మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
2: అయ్యో తప్పని కాదమ్మా, ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
1: బాబు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
2: ఎంతైనా డబ్బు పాపిష్టిది కదమ్మా.
1: నువ్వు మంచివాడివేగా బాబు.
2: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిష్టి డబ్బు వలన.
1: డబ్బు పాపిష్టిదే బాబు, కాదనను. కానీ ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. ఫోనే నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
2: అమ్మా
1: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
2: అమ్మా
1: అయ్యో, ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏడుస్తున్నావా చిన్నపిల్లళ్ళ? ఊరుకో బాబు.
2: అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానిపైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
1: చాలు బాబు చాలు, ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
2: చదువుతానమ్మా చదువుతాను. అమ్మా అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
1: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనుకో. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు బాబు కిరణ్. ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
2: సరేనమ్మా. అమ్మా
1: బాబు.
2: అమ్మా,
3: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మెల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సమన్వించి 5 అక్షరాలు వదిలి

0: Valeu.
1: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలెన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: This is Akashvani, the news read by Saira Mujtaba. The Cabinet Committee on Economic Affairs, CCEA, today approved the continuation of the scheme to modernize the public distribution system, or PDS, including ration transport, dealer support, and technology upgrades, till March 2031. The umbrella scheme called Scheme for Assistance in Ration Transport and Handling Income with Automation in PDS or Sarthak PDS has been cleared in the 16th Finance Commission cycle award period with an outlay of 25,530 crore rupees as central share. Information and Broadcasting Minister Ashwini Vaishnaw made the announcement regarding the Cabinet's decision while briefing media in New Delhi.
1: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं.
2: Three major reforms have been introduced in this program today. First, the government will support the transportation cost incurred in moving food grains from large FCI warehouses in the states to fair price shops across different districts and divisions. Second, there was a need to increase the remuneration of fair price shop dealers, and a decision has been taken in this regard as well. Third, efforts will be made to modernize the public distribution system through the use of technology.
1: Public distribution system ko hum kaise modernize kar sakte?
0: The minister said the scheme will work towards fulfilling the government's commitment to 81.35 crore persons covered under the National Food Security Act. Prime Minister Narendra Modi has said the government is committed to ensuring that food grains reach every needy person in the country on time through PDS. Prime Minister Narendra Modi has emphasized the need for effective implementation of Swachh Bharat Mission 2.0 and underlined that the mission should move beyond infrastructure creation and ensure measurable outcomes through regular monitoring, citizen participation and convergence between various stakeholders. Chairing the 51st Pragati meeting in New Delhi today, Mr. Modi asked states to expedite the completion of solid waste management related infrastructure, including waste processing plants and Gobardhan plants. During the meeting, the Prime Minister reviewed 7 critical infrastructure projects across the railways, power and road sectors, covering 9 states worth around 30,000 crore rupees. While reviewing power sector projects, the Prime Minister emphasized the need to accelerate rooftop solar adoption across urban areas with a special focus on cities, residential clusters and public institutions. While reviewing road and port connectivity projects, it was emphasized that Vadhavan Port should be developed as a model of port-led, multimodal development where every major mode of transport is seamlessly integrated to create a future-ready logistics ecosystem. While reviewing Ken-Betwa River Interlinking Project, the Prime Minister observed that Ken-Betwa Project should serve as a model for other states to resolve interstate water issues through cooperation, timely clearances, technology-based monitoring and mission mode execution. The Prime Minister also underlined that the delay in the implementation of public projects leads not only to cost escalation but also deprives citizens of timely access to essential facilities in development benefits. The Prime Minister also emphasized that innovative use of canal networks should be explored, including installation of solar panels along canals and over canals for clean electricity generation. The Supreme Court today upheld the legality of the Special Intensive Revision or SIR of the electoral rolls being conducted by the Election Commission of India. The court held that the Election Commission has the power to conduct SIR under Article 324 of the Representation of the People's Act 1950 and the rules made thereunder. It observed that SIR advances the constitutional imperative of free and fair elections. President Draupadi Murmu has greeted the people on the occasion of Eid al-Zuha. In her message, the president said that the festival symbolizes devotion, sacrifice and selflessness. President Murmu said that the festival also inspires the citizens to serve humanity, particularly those who are less privileged. She further urged the citizens to strengthen the resolve to promote love and harmony in the society. And Indian shooter Isha Singh today broke the world record in the women's 25-meter pistol event at the ISSF World Cup in Munich. 21-year-old Isha earned 43 points from a possible 50 in the final to surpass the previous record of 42 points held by South Korea's Kim Ye-ji and claimed the gold medal. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన కవి అయ్యలరాజు రామభద్రుడు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తరువాత స్వాతంత్రోద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ గారి గురించి శ్రీ రాలి శివగారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో షేక్ మౌలాలీ నాదస్వర వాద్య కచేరి, ప్రత్యేక డోలు సహకారం కలవకుర్తి శ్రీనివాసులు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:30 త్యాగానికి ప్రతీక బక్రీద్, శ్రీమతి ఖనితా శర్మగారి ప్రసంగం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి బి కుమారి గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు, విశేషాలు ఉంటాయి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం, డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం. 7:15 పంటసీమల కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయం. అనంతరం జానపద గీతం, విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ్మ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 10:00 పసడి మనసు నాటకం. రచన శ్రీ కావూరి సత్యనారాయణ. నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట ఒప్పుకున్న తప్పు చీపురులా మనసుని శుభ్రం చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13:33. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.